0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Dear youngsters,
2: జీవితమునకు చాలా ప్రధానమైనటువంటి యొక్క సమయం ఇది.
1: This is the most auspicious important moment of time in our life.
2: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
1: Life is a mansion of four floors.
2: మొదటిది అది Gayatri.
1: The first floor is Gayatri.
2: అది ఏ బ్రహ్మచర్యము.
1: This is the state of celibacy.
2: రెండవది గృహస్థము.
1: The second floor is గృహస్థ, householder.
2: మూడవది వానప్రస్థము.
1: Third, వానప్రస్థ, recluse.
2: నాలుగవది సన్యాసము.
1: Fourth, సన్యాస, the renunciant.
2: కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు.
1: Today you are laying the foundation for the mansion of life.
2: ఈ పునాది ఎంత భద్రముగా, ఎంత గట్టిగా ఉంటుందో, ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
1: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
2: మానవునికి కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నాయి.
1: Man has four births.
2: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
1: ద ఫస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్, విచ్ ఇస్ నేచురల్ వన్, ఫిజికల్.
2: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత దిద్దుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ హోలీ గాయత్రి హీ టేక్స్ ద సెకండ్ లైఫ్.
2: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నందుతున్నాడు.
1: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇన్ టు ద థర్డ్ లైఫ్.
2: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
1: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ ఎ బ్రాహ్మణ్.
2: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు, కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
1: నాట్ మేర్లీ బ్రాహ్మణ్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్, బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
2: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణ అని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మణ్ ఇఫ్ యు రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
2: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి, విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
2: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డెయిటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
2: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
2: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
2: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
1: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
2: అందువల్లనే అన్నం బ్రహ్మ.
1: So it is said, annam brahma, food is God.
2: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
1: We have to install the nature of Brahman within ourselves first.
2: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: In fact, the grass part of the food will build the body.
2: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: The subtle part of the food will nourish our mind.
2: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
1: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
2: కనుక వాక్ శుద్ధికి కానీ, దేహపుష్టికి కానీ, మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
1: దేర్ఫోర్ ఐదర్ ఫార్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్, ద బాడీ అండ్ ద మైండ్, ద ఫుడ్ ఈస్ ద కాజ్.
2: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
1: సో ఇట్ ఈస్ సెడ్, ఫుడ్ ఈజ్ బ్రహ్మ, ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
2: ఈ విధమైనటువంటి రసో వై సహ దైవము రసస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఎసెన్స్ రస.
2: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్,
2: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
1: షీ ఈజ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్
2: మంత్ర. గాయత్రి ఛాందస మాత, వేదములకంతటికి తల్లి వంటిది.
1: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
2: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
1: Once you recite, chant Gayatri, you don't have to recite any other
2: mantra. Gayatri ki moodu perlu unnai.
1: Gayatri has three names.
2: Modatidi Gayatri.
1: The first one is Gayatri.
2: Rendavadi Savitri.
1: The second is Savitri.
2: Moodavadi Saraswati.
1: Third one is Saraswati.
2: Gayatri, Savitri, Saraswati.
1: Gayatri, Savitri, Saraswati.
2: Gayatri Chandasa Matani. Aa vedamulu yokka swarupini.
1: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడిమెంట్.
2: గాయత్రి గాయత్రి మన యొక్క సెంటెన్స్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ అ మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
2: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
2: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
1: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్, ఇన్సెసెంట్ ప్రేయర్, షి కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
2: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
2: ఇంకా సరస్వతి,
1: థర్డ్ వన్ సరస్వతి.
2: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
2: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
2: సత్యము రీతి,
1: ట్రూత్ ఇస్ ద వే.
2: ధర్మము కీర్తి,
1: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
2: న్యాయము శాంతి,
1: జస్టిస్ ఇస్ పీస్.
2: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
1: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
2: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
2: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: గాయత్రి మంత్రం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
2: మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
2: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
1: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యూటర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
2: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమెరా. నాలుకను మాత్రము దారినివ్వకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యూ స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యూ టు డేంజర్.
2: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
2: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
1: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
2: కనుక తక్కువ మాటలు మాట్లాడి
1: టాక్ లెస్,
2: సత్యాన్ని కాపాడుకుని
1: అపోజ్ ట్రూత్,
2: కీర్తిని సంపాదించాలి.
1: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
2: మిత భాష అతిహాయి.
1: Limited talk will make you comfortable.
2: Ati bhasha mati hani.
1: Too much talk will turn you mad.
2: Kanukane mita bhasha cheta manam ee satyanni kaapaadukovali.
1: In fact, you can keep up truth by talking less.
2: Ee vidhamaina yokka satyopadeshamulu gaavistu Gayatri, Savitri, Saraswati ee moodu devata swarupulu kodanu manavuni ende untunnavi.
1: Therefore, Gayatri, Savitri, Saraswati speak the principle of truth present latent in everyone.
2: Bhur annadu.
1: Bhur is said.
2: Motta modal emti bhur.
1: The first one is bhur.
2: Anaga emti bhulokamu ani.
1: Bhur, the planet earth.
2: Bhulokam anaga emti material tu chedinatvantadi.
1: What is this earth? It is all the one of material.
2: Ee material lokam anetundi mana dehame.
1: The body is made up of material.
2: Bhua.
1: The second bhuvaha.
2: ఈ భూవాలంగా ఏమిటి?
1: వాట్ ఈస్ భూవహ?
2: భూ భూవ
1: భూ భూవ
2: భూవ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
1: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
2: ప్రాణము.
1: దట్ ఈస్ ద లైఫ్.
2: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
2: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
2: భూవహ.
1: It is from Suvaha.
2: Adiye oka vidhamainatundi jnana shakti.
1: Suvaha is the strength of wisdom.
2: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
1: It is the strength of supreme knowledge.
2: దీనిని ఇంగ్లీష్ లో కూడాను constant integrated awareness అన్నారు.
1: This in English is termed as constant integrated awareness.
2: కనుకనే ఇది రేడియేషన్ అన్నారు.
1: This is the radiation.
2: మెటీరియల్ లోకము,
1: మెటీరియలైజేషన్
2: వైబ్రేషన్ లోకము,
1: వైబ్రేషన్
2: రేడియేషన్ లోకము,
1: ఈ
2: మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ వర్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
2: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకము.
1: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
2: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మ లోకము.
1: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
2: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానమునకు మూడింటికి మన దేహమే మూలాధారము.
1: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్ ద లైఫ్ అండ్ ద విజ్డమ్.
2: ఏ సాధనలు ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
1: ఇన్ఫాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
2: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
1: బాడీ సేక్రెడ్.
2: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, ఆలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
1: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
2: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
1: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
2: సత్ప్రవర్తనలో ప్రవేశించాలి.
1: టేక్ టు గుడ్ కాండక్ట్.
2: సదాచారంలో దిగాలి.
1: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
2: సత్కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
2: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
1: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
2: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడా పవిత్రమవుతుంది.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
2: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ఫాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
2: వ్యక్తి అపవిత్రతను లేదు.
1: నథింగ్ అన్సేక్రెడ్.
2: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ ప్యూర్.
2: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
1: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్. దట్ ఇస్ ప్యూర్, ఇట్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
2: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
2: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్స్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హస్ గాట్ టు బి లివ్డ్, విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
2: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
1: వై గాడ్ హస్ గిఫ్టెడ్
2: శరీర మాధ్యమం కలు ధర్మ సాధకం, ధర్మము నాచరించే కోసమని.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
2: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
2: సర్వ గమ్యములకు,
1: ఫర్ ఆల్ డెస్టినేషన్,
2: సర్వ ప్రాప్తులకు,
1: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
2: సర్వ దివ్యములకు అన్నింటికీ ఈ దేహమే మూల కారణము.
1: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
2: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
1: విత్ సేక్రెడ్ బాడీ
2: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
1: అటర్ సేక్రెడ్ మంత్ర
2: పవిత్రమైన కర్మలు ఆచరించి
1: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ
2: పవిత్రమైన జన్మలుగా మనం పొందాలి.
1: అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
2: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
2: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
1: బాడీ హ్యాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
2: ఏమిటి ఆ శక్తులు?
1: వాట్ ఆర్ దోస్ పవర్స్?
2: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్య శక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
2: దీనిని మానవతా విలువలు అన్నారు.
1: దీస్ వి కాల్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
2: ఈ విలువలు మానవంతోనే ప్రారంభం అవుతున్నాయి.
1: ఇన్ఫాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
2: అది ఏ? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
2: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్. న్యూ
2: నీ వెంటనే ఉన్నాయి.
1: దే ఆర్ విత్ యూ.
2: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
1: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
2: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
2: ఆచరణలో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
2: దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
1: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
2: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
1: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
2: ఒక్క ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
1: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
2: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
1: వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
2: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
1: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
2: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
2: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
2: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
1: హ్యాస్ ఫర్గోటెన్ ఐడియల్స్.
2: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
1: బట్ హ్యాస్ గాట్ అంబిషన్.
2: దేహాభిమానం అధికమవుతుంది. అది
1: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రైజింగ్.
2: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
2: ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
2: దేహాభిమానం కూడా ఉండవచ్చు, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
1: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ హ్యాస్ టు అండర్టేక్ యాక్టివిటీస్.
2: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
2: అది ఏ జాతీయత గౌరవము అని.
1: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
2: రాముడు కూడాను
1: రామ
2: అరణ్యము లోపల ఉండినప్పుడు
1: కట్టగలిపటికి
2: లంకకు చేరుతాడు.
1: రీచ్ లంక అట్ ద ఎండ్.
2: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
1: లంక ఇస్ ఫుల్ ఆఫ్
2: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
2: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, అన్న భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
2: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
1: లెట్ నాట్.
2: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
2: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
1: బెటర్ యూ రూల్ దిస్ లంక.
2: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాలపైన పడ్డాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్
2: స్వామి
1: స్వామి
2: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
2: ఇన్నటువంటి రాముడు ఏమన్నాడు?
1: యు నో వాట్ రామా సెడ్.
2: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిప గరియసి.
1: ది మదర్ ల్యాండ్.
2: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
1: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
2: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
1: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
2: నాకు అక్కడ లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ దాట్.
2: కనుక ఈనాడు మానవుడు జనని మనకు జన్మమిచ్చినటువంటి ఒక తల్లి.
1: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
2: మహాపూజనీయురాలు.
1: యూ హ్యావ్ టు వర్షిప్ హర్.
2: ఆమె లేక నీవు లేవు.
1: యు కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
2: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటిది.
1: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఇది జాతీయత హక్కులు అని మనవి.
1: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
2: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
1: ద రైట్స్ యు హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
2: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
1: వాట్ ఆర్ ద బౌండరీస్?
2: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
1: హిమాలయ ఆర్ ద బౌండరీ.
2: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
1: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు.
1: దేర్ లైస్ ఈశ్వర.
2: అనగా ఎక్కడ ఈశ్వరుడు?
1: వెర్ ఇస్ ఈశ్వర?
2: హిమ అచలం.
1: హిమ అచల.
2: హిమం అనగా మంచు.
1: హిమ ఇస్ ఐ.
2: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ వై.
2: కానీ కరిగిపోతుంటాయి.
1: బట్ ఇట్ మెల్ట్.
2: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
2: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
2: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
1: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
2: అచలం. హిమ అచలం. కదలనటువంటిదిగా ఉండాలి.
1: అచల హెడీ అన్వేవరింగ్ అన్షేకబుల్.
2: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలక లేనటువంటి స్థితి నందు ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
1: ద స్టెడీనెస్ ఇస్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టెడీ అన్షేకబుల్.
2: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
1: బట్ టుడే అవర్ హార్ట్ ఇస్ షేకింగ్ ఎవ్రీ.
2: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
2: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకునలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
2: కొరకు నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లేజర్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లేజర్.
2: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
2: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
1: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
2: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
1: దిస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: నాయన నీవు సర్వభారములు భగవత్ అర్పితం చేయవి.
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్
2: ఏం చేసినా భగవంతుని ప్రీతిగా చేయదు.
1: వాట్ ఎవర్ యు డూ ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
2: అది సత్కర్మ.
1: దాట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డూ.
2: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
1: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
2: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
1: నో డిఫికల్టీ.
2: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
2: కోరికలు తగ్గించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
2: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
2: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
2: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
2: పిల్లలారా,
1: బాయ్స్,
2: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
2: మీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
2: మీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
2: మీ హెడ్,
1: యువర్ హెడ్,
2: మీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ,
2: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
2: కనుక నీ మొట్టమొదట నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
2: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట
1: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్
2: గ్రాటిట్యూడ్. ఏ దేశమైనా పోని మాతృదేశం అంటారు.
1: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
2: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
1: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
2: ఫాదర్ కంత ప్రధానం కాదు.
1: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
2: మదరే చాలా ముఖ్యం.
1: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారము మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యు బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, feeding you, taking care of you, caressing you.
2: కనుకని మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనది.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఒబే హర్.
2: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
1: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
2: అది సత్యమైనటువంటి వాక్యే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
2: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
2: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
1: హైలీ ఎడ్యుకేట్,
2: తల్లి విద్యాహీనురాలు కావచ్చు,
1: మదర్ మే బి
2: లిటిల్, ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
2: అటువంటి గాయత్రి మాత్రమును
1: గాయత్రి
2: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
1: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
2: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
1: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: సాయం సంధ్య,
1: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
2: అనగా తెల్లవారి ఏమవుతుంది?
1: మార్నింగ్ వాట్ హ్యాపన్?
2: తెల్లవారి నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
1: యాజ్ యూ టర్న్ టువర్డ్స్ సన్,
2: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
2: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు.
1: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యు కెనాట్ క్రాస్.
2: నీడనే మాయా.
1: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
2: దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి?
1: వాట్ షుడ్ యు డు టు క్రాస్?
2: నీ ముఖం సూర్యుడి నుంచి తిప్పాలి.
1: టర్న్ టర్న్ అగైన్స్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
2: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
1: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
2: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రము బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
1: 12 o'clock నూన్ సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆన్ ద హెడ్.
2: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: అండ్ ద వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
2: నీకు ఇటు పోదు అటు పోదు.
1: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
2: సాయం సంధ్య,
1: ఇట్ ఈవినింగ్ టైం.
2: నీవు సూర్యుడు వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
1: అండ్ ద షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యు టర్న్ టువర్డ్ ద సన్.
2: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
2: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
1: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
2: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
2: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: కానీ ఈనాడు కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
2: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత,
1: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
2: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
2: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
1: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
2: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఇస్ ఇంటెలెక్ట్.
2: కానీ గుణం తగ్గిపోతుండాలి.
1: బట్ యెట్ ద వర్చ్యూస్ లెస్ దెన్.
2: గుణము లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ఇంటెలిజెన్స్?
2: గుణము లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్? ఈ
2: చదువులు కేవలం గ్రంథపరిచయమే మాత్రమే కానీ,
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. మన
2: దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రం సహాయం చేయటం లేదు.
1: ఇట్ డజంట్ హెల్ప్ యూ టు లీడ్ ఎ డివైన్ లైఫ్.
2: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
2: లౌకిక చదువులు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
2: దానితో పాటు
1: అలాంగ్ విత్ దట్
2: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
2: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
2: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
1: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్లెస్.
2: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ డు ది గో అల్టిమేట్లీ?
2: నదీ నామ సాగరోతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
2: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
2: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్.
2: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
1: సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే
2: విద్యావంతులుగా ఉండినప్పటికీ
1: though they are educated
2: vivekahinulaga pravartistunnaru.
1: They have lost all their intellect. Discrimination
2: chinna pillalu devudu ani cheppinemaina poojistunte
1: when young boys pray to God
2: bhajanlu chestunte
1: when they do bhajan
2: aa pillalnu mandalistunnaru talidandrulu.
1: They check them, they reprimand them.
2: Emitra ee chinna vayasu lopane neeku devudu?
1: Why are you bothered of God at this tender age?
2: Na maadri udyogam chesi
1: job like
2: retired అయిపోయిన తర్వాత
1: after retirement
2: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
1: Good job after retirement since you have no other work to do, think of God then.
2: చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
1: Why do you think of God at this tender age?
2: చాలా తప్పు.
1: It's a big mistake.
2: Start early, drive slowly, reach safely.
1: Start early, drive slowly, reach safely, says Bhagavan.
2: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తూ ఉన్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
1: When you think of God right at this tender age right now, you can think of God later in during
2: కనుక దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This is the right stage to
2: think of God. Golden age.
1: Very important age.
2: ఇది పవిత్రమైన వయసు.
1: This is sacred.
2: ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
1: We should never neglect this sacred time.
2: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
1: some parents
2: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే
1: the moment boy gets a degree
2: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
1: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
2: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
2: దీనినే చెప్తారు ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు?
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
2: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
1: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్? ఇస్ ఇట్ నాట్ అవైలబుల్ హియర్?
2: విదేశాలకి పోయి చదవాలి.
1: వై డు యూ వాంట్ టు గో అబ్రాడ్?
2: విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
1: యు గో దేర్ డు యూ స్టడీ దేర్?
2: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
1: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
2: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు కూడా ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
1: Bhagavan knows many, many who have gone abroad.
2: ఎవరు సరైనటువంటి దీంతో ఇంటి భారతదేశానికి చేరలేదు.
1: నాట్ ఈవెన్ వన్ రిటర్న్ సేఫ్ ఇన్ ద ప్రాపర్ కండిషన్.
2: విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు?
1: వై డు వి సెండ్ దెమ్ అబ్రాడ్?
2: వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు.
1: నాట్ దట్ యూ షుడ్ బి గుణవంత ద వర్చ్యువస్ బట్ ఓన్లీ ధనవంత.
2: ధనము ధనము ధనము
1: మనీ అండ్ మనీ.
2: ఈ ధనం ఏం చేస్తుంది?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
2: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
1: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
2: కానీ మానసిక శాంతిని అందించగలదా?
1: బట్ కెన్ ఇట్ కన్ ఫర్ పీస్?
2: లేదు.
1: నో,
2: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
1: ఇట్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ ఫర్ పీస్.
2: ప్రతి మానవుడు కూడా ఈనాడు
1: ఎవ్రీ మ్యాన్ టుడే
2: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
1: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
2: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
1: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
2: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
2: అక్కడ ఏ మాత్రమూ లేదు.
1: దేర్ నో పీస్ దేర్.
2: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
1: హావ్ కన్వీనియన్స్.
2: గుణ సౌకర్యం అసలే లేదు.
1: బట్ నథింగ్ వాట్ సెల్స్ ఇట్ గాట్ ఇస్ సెల్.
2: ధనమెచ్చిన మదమెత్తును.
1: ఇఫ్ యూ గాట్ మనీ విల్ బి అరగెంట్.
2: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
1: ఇఫ్ యూ అరగెంట్ యూ విల్ హావ్ బ్యాడ్.
2: ధనముడిగిన మదముడుగును.
1: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
2: మదముడు మానులువేమో.
1: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ
2: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశం నందే ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
2: నేనే పెద్ద ఆదర్శం.
1: భగవాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐడియల్.
2: ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ యు షుడ్ గో.
2: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
1: టిల్ దిస్ డే హాస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
2: కారణం ఏమిటి?
1: వై
2: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
1: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
2: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
1: ద సేక్రెడ్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
2: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుంది అనుకోండి.
1: యాజ్ ది ట్రైన్ ఇస్ గోయింగ్,
2: ట్రైన్ లో ఎన్నో బాక్సెస్ అంతా ఉంటాయి,
1: డిఫరెంట్ సో మెనీ కంపార్ట్మెంట్స్.
2: కానీ దానికి ఒక్కటి మాత్రమే ముందు ఇంజిన్ రూమ్ ఉంటాయి.
1: ద ట్రైన్ విల్ హ్యావ్ ఇంజిన్ ఇన్ ద ఫ్రంట్.
2: ఆ ముందు ఉంటుంటుంది ఇంజిన్.
1: The engine is in the front.
2: దాంతోనే పొగ, దాంతోనే మునిప్పులు, దాంతోనే మంటలు ఉంటాయి.
1: There you find the coal and the fire and the driver.
2: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
1: You don't find fire, coal in every compartment.
2: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
1: Bharat is the engine for all of the countries in the train of the world.
2: ఈ భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
1: It is in this Bharat where you find sacred rituals full of
2: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
1: All other compartments are linked to the engine.
2: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
1: Of course we find derailment.
2: కారణం ఏమిటి?
1: Why?
2: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
1: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
2: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
1: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణయందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
1: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
2: నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: గాయత్రికి పంచముఖి అని పేరు.
1: We say Gayatri has five faces.
2: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
1: She has five faces.
2: ఏమిటి ఐదు ముఖములు?
1: What are they?
2: ఓం ఒక ముఖము.
1: The first face, ఓం.
2: భూ దుహ తత్ ఈ ఐదు ముఖములు.
1: It has Gayatri has five faces. ఓం భూ భువ సువ.
2: చతుర్వరేణ్యం.
1: చతుర్వరేణ్యం.
2: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
2: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
1: ఓ మద, సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ధియో యోన ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
1: ధియో యోన ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
2: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
1: దిస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
2: తర్వాత ప్రార్థన.
1: దెన్ ప్రేయర్.
2: ధియో యోన అదే ప్రార్థన.
1: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
2: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
1: ఓ మదర్, విత్ ఆల్ ద డివోషన్ ఐ ప్రే అన్ టు యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
2: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
1: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చాయింట్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
2: అందులో విద్యావంతులు,
1: ఎడ్యుకేటెడ్
2: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి.
1: Youngsters, educated must necessarily chant Gayatri.
2: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశము చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్,
2: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
1: Till Gayatri teaching is given, they will not be intelligent.
2: Gayatri mantrochchara jarigina tarvatane buddhi vikasistundi.
1: The moment he receives Gayatri,
2: prakatistundi, prabhavistundi.
1: The intellect blossoms and manifests.
2: Karukane motta motta manaku Gayatri mantrani అష్ట వయసులోపలే చేయాలి. గర్భాష్టమి అన్నారు. ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
1: గాయత్రి మంత్ర ఇస్ గివెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 8, హి విల్ బి హైలీ ఇంటెలిజెంట్.
2: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
2: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్న చేత ఎంతైనా ధన్యులవుతారు.
1: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి అట్ ఎనీ ఏజ్, సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
2: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
2: ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుంది.
1: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
2: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
1: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
2: ఎక్కడ చూసినా అశాంతియే,
1: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
2: ఎక్కడ చూసినా భయమే.
1: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
2: కారణము దైవ చింతన లేదు.
1: బికాస్ పీపుల్ డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
2: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
1: యు కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
2: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు
1: దేనైనా
2: మనం సంపాదించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్.
2: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ గోల్డెన్.
2: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
1: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
2: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ గోల్డ్.
2: హిరణ్యగర్భుడు.
1: హిరణ్యగర్భ
2: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
1: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
2: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్ ద
2: శాంతి అనే జ్యువెల్ కొనవచ్చు.
1: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ
2: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్ లవ్
2: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్
2: ఈ ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
1: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమాడిటీ ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
2: కనుక సర్వమునకు హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్
2: అతనే దైవము.
1: ఈజ్ గాడ్.
2: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావము ఆవిర్భవిస్తుంటాయి. పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది కానీ మరొక విషయం రాదు.
1: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్స్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
2: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
2: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
2: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
1: మ్యాన్ టుడే హాస్ శ్వాస బ్రెత్
2: విశ్వాసము లేదు.
1: హాస్ నో విశ్వాస ఫెయిత్.
2: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ విశ్వాస ఫెయిత్ వాట్ ఫర్ ఇస్
2: శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఫెయిత్.
2: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
2: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్
2: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
1: ఫెయిత్ ఇన్ బ్యాడ్
2: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
2: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
1: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
2: ఈనాటి యువకులందరూ
1: యంగ్స్టర్స్ టుడే
2: దేశ క్షేమాన్ని
1: వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ
2: లోకహితాన్ని
1: గుడ్ ఆఫ్ ది కంట్రీ
2: దివ్యమైన భావాన్ని పెంచాలి.
1: They should work for the welfare, the progress of the country, and the divine thought.
2: హితోపదేశములుగా ఉంటుండాలి.
1: And all your teaching should be good.
2: దేశమునకంత ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: You should render service to the country.
2: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
1: This is stated by Vyas.
2: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలబడికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
1: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
2: కనుక ఈ రెండింటి ఎందుకును ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
1: ఐ సేట్ ఇన్ సమ్మరీ ది యంగ్స్టర్స్ టుడే
2: దేశ క్షేమాన్ని
1: ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ
2: లోకహితాన్ని
1: గుడ్ ఆఫ్ ది కంట్రీ
2: దివ్యమైన భావాన్ని పెంచాలి.
1: దే షుడ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ద ప్రోగ్రెస్
2: జీవితం.

0: ఎవర్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
0: యు టేక్ దిస్ టు దక్షిణ.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
0: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: అదే నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
0: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante poojalu cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
0: Devotion does not mean worship or chanting or meditation alone.
1: Ivanni kevalam bahyamaina karmalu.
0: They are only external physical actions.
1: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlo parishuddhame lekapothe idantha ashuddhame.
0: If the inner feeling is not pure, all the external acts are bound to be impure.
1: కనుక మీరందరూ ప్రేమను పెంచుకోండి.
0: So grow, develop.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: కనుక తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను సేవించండి.
0: Serve your parents.
1: తల్లిదండ్రులను సంతృప్తి పెట్టండి.
0: Satisfy them.
1: కానీ తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోండి.
0: Follow the command.
1: ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇది తెలియకునో తెలుసో కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
0: Innocently or out of ignorance, parents may give misguided.
1: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
0: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
1: నాయనా, నీవు ధర్మం సంపాదించాలి.
0: మై డియర్ సన్, యూ షుడ్ ఎర్న్ మనీ.
1: నీ విదేశాలకు పోవాలి.
0: యూ షుడ్ గో అబ్రాడ్
1: అని చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
0: దెన్ ది బాయ్ షుడ్ సే, మదర్,
1: నీ ఆజ్ఞ నాకు శిరసావహిస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
0: Mother, I'll follow your command, but money is not important.
1: నా గుణమే నాకు ప్రధానము.
0: గుణ, వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణం లేని ధనం ప్రయోజనం ఏమిటి?
0: What for is the money without guna, virtue?
1: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తం దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
1: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులకు మనసు కలుగుతుంది.
0: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్.
1: కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
0: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ పేరెంట్స్, బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
1: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలిపి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
0: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ది కలి ఏజ్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో అడ్వైజ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద రాంగ్ వే.
1: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే, కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్.
1: తల్లిదండ్రులకు బిడ్డలపైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ లవ్ దేర్ చిల్డ్రన్ వెరీ మచ్.
1: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
0: బట్ యూ డోంట్ నో ద ఫ్యూచర్.
1: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
0: డోంట్ హేట్ దెమ్ ఎనీవే.
1: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
0: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
1: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పడతారు.
0: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్,
1: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
0: యువర్ ఏజ్ ఇస్ హై.
1: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
0: ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ నౌ ద హోల్ కంట్రీ విల్ ప్రాస్పర్.
1: ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్ర యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్
1: సంభవించవు.
0: దేర్ బి నో ఎడ్యుకేషన్.
1: ఎట్టి బాధలకు మీరు గురికారు.
0: నో సఫరింగ్.
1: కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
0: నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: ప్రహ్లాదు మీ యొక్క బ్రదరే.
0: ప్రహ్లాద ఇస్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ ఆల్.
1: వారి తండ్రి హిరణ్యకశిపుడు.
0: అండ్ హిస్ ఫాదర్ ఇస్ హిరణ్యకశిపు.
1: అతను చాలా దుర్మార్గుడు.
0: ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో.
1: అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు.
0: హీ డజంట్ రిలీజ్ గాడ్స్ నేమ్.
1: కానీ దాన్ని లెక్క చేయలేదు.
0: బట్ ప్రహ్లాద
1: తండ్రి మాట ధిక్కరించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇన్ దిస్
1: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
0: హీ యూజ్ టు లిసన్ స్మైలింగ్.
1: కానీ తన పద్ధతి తాను మానలేదు.
0: బట్ హీ డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
1: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హీ మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
1: ఇప్పటికి నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
0: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ్.
1: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందినాయి.
0: ఈవెన్ ఎలిఫెంట్ హస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
1: రాజభామం చేత కనిపిస్తూ వచ్చారు.
0: ఆ పాయిజన్ స్నేక్
1: నారాయణ నారాయణ అన్నాడు.
0: అండ్ హీ టాంటెడ్ గాడ్స్ నేమ్.
1: అనుకుడు నారాయణ స్వరూపాన్ని పొందిన.
0: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్
1: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
0: దెన్ హి వాస్ థ్రోన్ ఇన్ ది ఓషన్.
1: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
0: వైల్ హి వాస్ థ్రోన్ ఇన్ ది ఓషన్ హీ టాంటెడ్.
1: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
0: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
1: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
0: When you have sacred feelings within you, you are bound to be protected.
1: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
0: have divine thoughts undoubtedly,
1: అచింతలంగా,
0: unwavering,
1: ప్రేమ చేత,
0: with love,
1: నీ స్మరించడానికి ప్రయత్నించు.
0: Chant and sing his glory.
1: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు క్రోధం వస్తుంటాది.
0: Sometimes we are angry with God also.
1: కానీ క్రోధం మంచిది కాదు.
0: It's not good.
1: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారమని.
0: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్, క్రోధాది యాంగర్, లోభాది గ్రీడ్.
1: రాముడు ఎలాంటి వాడు తెలుసునా?
0: యు నో వాట్ రామ్.

0: రాముడు చాలా గొప్ప శక్తివంతుడే,
1: రాముడు
0: గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే, కానీ ఒక కామానికి లోబడిన చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
1: బికాస్ హీస్ బికమ్ విక్టిమ్ టు కామా ద డిజైర్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ ద క్లాన్.
0: ఇంకా క్రోధము,
1: క్రోధం
0: అంటే హిరణ్యకశిపుడే,
1: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
0: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏం సాధించాడు?
1: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ, వాట్ ఇట్ ఇస్,
0: తాను కూడా భస్మం అయిపోయాడు.
1: హీ గాట్ హింసెల్ఫ్ బర్న్.
0: లోభము,
1: లోభాగ్రి,
0: లోభం దుర్యోధనుడే,
1: దుర్యోధన స్టాండ్ ఫర్ గ్రీడ్.
0: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టకడపకి ఏమైపోయింది?
1: బికాస్ హీ వాస్ గ్రీడీ, వాట్ హ్యాపెన్,
0: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయాడు.
1: హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, 100 ఆఫ్ దెమ్.
0: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
1: పాండవ 5 ఇన్ నంబర్.
0: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
1: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ భారత్.
0: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
1: దట్ వర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
1: దేర్ఫోర్ ద డిజైర్,
0: ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపటికి లొంగిపోక తప్పదు.
1: హీ మే బి నోబుల్ వన్, ఏ రిచ్ వన్, ఏ స్ట్రాంగ్ వన్, యట్
0: కనుక ధనబలమును, విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై దిస్ ఈగో ఆఫ్ వెల్త్, ద నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్.
0: ప్రేమ బలమును పెంచుకోండి.
1: యు హావ్ టు డెవలప్ లవ్.
0: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు.
1: వెన్ యూ హ్యావ్ లవ్, ఇన్ ద వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
1: యూ టాక్ లవింగ్లీ విత్
0: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
1: యూ మే డూ ఎనీథింగ్ విత్ లవ్.
0: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఐడియల్ వన్.
0: అంతేకాని ప్రేమ లేకుండా, భక్తి లేకుండా ఇన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డూ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బి ఇన్ వెయిన్.
0: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు ఈ భక్తి.
1: మెనీ ఆర్గ్యూ వాట్
0: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: వై డూ బిలీవ్ గాడ్ హూమ్ యూ డోంట్ సీ?
0: ఇదంతా మూర్ఖత్వం అంటారు. సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
1: ఇన్ఫాక్ట్ వి సీ గాడ్.
0: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
1: వి సీ హిమ్ బట్ యట్ వి డినై హిమ్.
0: ఏది చూసినా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వ రూపములు కూడా భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వ పురుగులు భగవంతుడే.
1: ఆల్ ఆర్ హిస్.
0: సర్వ జంతువులు భగవంతుడే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
0: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
1: దేర్ఫోర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఆర్ డివైన్. కాబట్టి
0: ఈశ్వర సర్వభూతానాం అనింది వేదం.
1: వేద సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేచర్స్.
0: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
0: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనపడటం లేదు.
1: యూ హావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
0: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
1: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
0: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
0: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద స్మెల్ ఫ్రాగ్రెన్స్?
0: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
1: హూ ఇస్ ద కాజ్ బిహైండ్ ఇట్?
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
0: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము, మానవత్వం, దైవత్వం తనతో కూడిన ఉండటమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
1: గాడ్ ఈజ్ విత్ యూ.
0: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
1: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
0: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మదర్.
0: తల్లికి రూపం ఉంది.
1: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
1: మదర్స్ లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
1: దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యూ లవ్ దిస్ బాడీ?
0: ఆ దేహములో ప్రేమ ఉంది.
1: దట్ బాడీ దేర్ లైక్ ద లవ్.
0: ప్రేమనే దైవము.
1: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
0: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మనవల్ల.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ us, ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఈ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
1: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
0: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్
0: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
1: శాస్త్రిజీ సేడ్
0: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
1: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
0: ఎన్ని దేవతలైనా గానీ అందులో ఉన్నది ఒక్కటి.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
1: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: ఫ్లవర్స్ అనేకము గాని
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: దారం ఒక్కటే.
1: బట్ ద థ్రెడ్ ఇస్
0: ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
0: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
1: ద డివైనిటీ ఇస్ వన్.
0: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
1: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏ నాటికి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ విల్ నెవర్ సఫర్ ఎనీ.
0: పర్వతం వంటి బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి.
1: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
0: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
1: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
0: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
1: టుడే సెక్రెడ్ డే.
0: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
1: ఇన్ఫాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
0: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
1: కీప్ ఇట్ సేఫ్ అండ్
0: స్ట్రాంగ్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: హావ్ ద నేషనల్ ఫీల్.
0: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
1: హావ్ నేషనల్.
0: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
1: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని?
1: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్.
0: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
1: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్
0: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: వీలైతే దేశాభిమానాన్ని ఎన్నో త్యజించాలి.
1: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
0: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
1: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
0: Asyalu matram pettukokoli.
1: Don't have the desire.
0: Asyalu teesukoli.
1: Go by ashayaru.
0: Ee vidhamaina yokka bhavani meeru penchukunnappudu.
1: When you develop this idea,
0: daivam iyandi aavirbhavistundi.
1: How do you expect God?
0: Ee naatikaina kuda dani yokka tattvani meeru anubhavinchagalaru.
1: You are bound to experience God.
0: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్
0: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచండి. తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ దిస్ ఫెయిత్ ప్రొసీడ్ యూ విల్ సీ హిమ్.
0: ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
1: బట్ ఇఫ్ యూ గాట్ ద డౌట్ వెదర్ హీ ఇస్ దేర్ ఆర్ నాట్ యూ కెనాట్ సీ హిమ్.
0: ఉన్నవారికి ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ టు హూమ్ దట్
0: బిలీవ్.
1: He doesn't exist to whom that do not believe.
0: కాని అది వారి వారి భావంపైన ఆధారపడి ఉంటుంది.
1: It goes by their thought.
0: మనము విశ్వాసం పెంచుకుని
1: డెవలప్
0: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకుని
1: రిపీట్ ఇట్ ట్రైస్ గాయత్రి మంత్ర.
0: భూర్భువస్వ సవితుర్వరేణ్యం.
1: సవితుర్వరేణ్యం.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య
0: ధీమహి. యో యోనః ప్రచోదయాత్.
1: యో యోనః ప్రచోదయాత్.
0: ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
1: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
0: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ
0: సర్వదా సమకాలంలో సర్వత్ర
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ యూ కెన్.
0: మీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
1: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్ మిడ్ డే అండ్ ద ఈవినింగ్, బట్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్.
0: కాలాతీతమైనటువంటిది.
1: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
0: టైమ్. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
1: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైమ్?
0: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమన్నారు.
1: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
0: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ బాధలు కలిగినప్పటికీ బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ ద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
0: భజన దినాసుక శాంతి నై.

0: குழுக்குள்ளார மாதாபித்துள்ளார ஈராடு ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యూ గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడాను కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడాను ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen, accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara anetu bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava krishna andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sukshmaina dehamu manasuku krishna andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sukshmaina kridi vaakkunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of
0: కాబట్టి శారీర మానసిక వాక్స్వరూపులైనటువంటి మీరు దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Ganesh, before we just play that beautiful discourse of Swami, can we just give a little bit of feelers what actually is Durga Suktam?
1: Yes.
0: So Durga Suktam is, as the name suggests, it's a hymn in praise of Mother Durga, the goddess Durga. But the interesting part is that there are not only one, but there are three deities, correct?
1: Exactly. One is Agni, one is Indra, and one is Durga.
0: So there are three deities who are
1: involved
0: and addressed in this. So it's been an interesting journey again for us. And why this journey will be doubly interesting for all of us, even the listeners, is that they say Durga Suktam is something which we chant to overcome obstacles, worries, difficulties. So this is something which gives you the inner strength, the strength to fight from within, and even the strength to take something on in the outside world also. So this is going to be an interesting journey for us.
1: Exactly.
0: And one more thing which we felt we will tell before getting into the mantra is, Swami always says that you should never run away from any difficulties. You should actually face it squarely, face it head on, without giving up.
1: Swami beautifully tells, no, Bhargav, when you have a problem, you should point out at the problem and tell, however big the problem is, oh problem, you are very small, I have a very big God with me.
0: Yeah.
1: Instead of pointing out, oh, my problem is big. This is the attitude with which we have to face the obstacle. And Swami beautifully gives the four Fs.
0: Yes.
1: That is, follow the master, face the devil, fight till the end, and finish the game.
0: So, hopefully let us finish the game.
1: Yes. First we shall begin the game.
0: Yeah, the first thing, first inquisitiveness or curiosity which comes is that the mantra itself starts with Jataveda. And Jataveda is a name of Lord Agni. So how Agni is involved in this? So we'll just give a small 3-4 line description of what Jataveda actually means, and then probably we'll go into what Swami tells about it.
1: Exactly. So Jataveda, we shall take the word by word meaning. Jataveda se sunavama soma marati yato idahati vedaha. So Jataveda se, for Jataveda, Jata is born. Veda is knowledge. Hence, Jataveda is the one who is born with full knowledge.
0: Okay.
1: So, normally Agni or the physical fire is frequently addressed as Jataveda.
0: Interesting.
1: Of the Panchamahabhutas, Agni is chosen because it is the first among the subtle elements to have a visible form, and also because it constantly goes upwards.
0: Yeah, to interrupt you, because Akasha we cannot see.
1: Exactly.
0: The first Mahabhuta, then second is Vayu. Vayu can only feel, you cannot see. So probably, yes, the first
1: attributes
0: one,
1: get added to.
0: Yes. So the attribute of form, what can be seen, gets added up in Agni. Yes.
1: So we pray to it and beseech it to take us upwards towards the formless supreme Parabrahma.
0: So beautiful, so beautiful. So I think with this small introduction about Durga Suktam, can we...
1: So, I think it's now over to Bhagavan Baba to explain to us what exactly this Jataveda is.
0: Yeah.
1: And the Agni, the mention of which is made throughout this mantra.
0: Yes.
1: So, I think Swami makes the entire path clear for us.
0: Yes.
1: So, over to Bhagavan.
2: Brahmagna Agnihi Anikudanu Vaka Agni Tattva Anikudanu Puraskarinchukoni Shruti Iritiga Prabodhistu Vachindi.
3: In the aspect of explaining the features of Agni, our Sriti has also said Brahmagna Agnihi. That is, they have identified the aspect of Agni with Brahmagna.
2: Vedamu, vo Bharata Swarupudainatunte Agni, neevu sarvamunu pavitramarinchutu adavavuta cheta, neeku pavakudani maroka peru kudanu kaladani kudanu prabodhinchindi.
3: Our Veda has also taught us that Bharata, O Bharata, who is a synonymous word, name to Agni, because this Agni sanctifies and purifies everything, it has given another name to Agni, and that is Pavaka, one who purifies.
2: Intiye kadu. Neevu Pavakamulanu vachinchuta cheta, neeku Pavya Vahanudani kudanu maroka peru kaladani kudanu uccharinchindi.
3: Further, it has also said, that Agni, because he wears pavakas, he is also called pavaka vahana.
2: Pavya vahana danaga hindulo jati vedam anetvanti nilikunnu kodalo artham prabodhinchindi.
3: In the name pavya vahana there is also implied jati veda.
2: ఈ పావ్యక వాదకునకు జాతి వేదకుడని కూడా పేరు.
3: దేర్ ఇస్ ఎ నేమ్ జాతి వేదక ఫర్ దిస్ పావ్య వాహన.
2: వీటిని పురస్కరించుకుని వేదము కేవలము ఒక భరతార్జి స్వరూపుడైనటువంటి వారి నిమిత్తమై పరమాత్మ స్వరూపమైనటువంటి వారిని వరించుటకై భ్రమించుటకై లేక ప్రకాశించుటకై అతనిని అనేక రకములుగా రమించుటకై వచ్చినటువంటిదని ఉద్భవించినటువంటిదని కూడా ఇందులో మనకు స్పష్టమవుతూ వచ్చింది.
3: దేర్ఫోర్ ఇట్ బికమ్స్ క్లియర్ టు అస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వేద హాస్ కమ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్పౌండ్ ది వన్ హూ హాస్ గాట్ ది నేమ్ ఆఫ్ అగ్ని ఆర్ భరత ఆల్సో టు ఎక్స్పౌండ్ అండ్ మేక్ నోన్ టు పీపుల్ ది ఆస్పెక్ట్ ఆఫ్ పరమాత్మ. దిస్ ఇస్ వాట్ బికమ్స్ క్లియర్ టు అస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
2: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు.
3: ఇన్ ఆర్డర్ టు నో ఫర్ వాట్ పర్పస్ ఫర్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్ విత్ వ్యూ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ ఫర్ హూమ్ అండ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ ది వేద ఒరిజినేటెడ్ దే హావ్ ఆల్సో రిఫర్డ్ టు దిస్ అగ్ని యాజ్ జాతి వేద.
2: అగ్ని జాతి వేద అని కూడా దీనికి మరొక పేరు.
3: దర్ ఇస్ అనదర్ వే ఆఫ్ గివింగ్ ఎ నేమ్ టు దిస్ దట్ ఈస్ అగ్ని జాతి వేద దట్ ఈస్ ఎ నేమ్ జాతి వేద టు అగ్ని.
2: అనగా అగ్ని భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది.
3: ఇన్ దిస్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు మేక్ క్లియర్ టు అవర్ సెల్ఫ్ దట్ దీస్ టూ వర్డ్స్ అగ్ని అండ్ భరత డూ నాట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే ఆర్ ఈక్వలెంట్ వర్డ్స్.
2: ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది.
3: దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఫర్ ది సేమ్ థింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇండికేటెడ్ ఇన్ దీస్ టూ వర్డ్స్.
2: అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడా సరస్వతి భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజు సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపము కూడాను చేసింది ఈ యొక్క శృతి.
3: ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ది ట్రినిటీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ టేకింగ్ దీస్ త్రీ నేమ్స్ ఈడ సరస్వతి అండ్ భారతి. These three names are the three aspects for this. These have also been taken from the three Vedas, the Rig Veda, the Yajur Veda and the Sama Veda. Taking these three, they have established that the Divine has got these three aspects, Sat, Chit, Ananda. Sat, Chit, Ananda are the attributes to the Divine.
2: Bharatiyulu aacharinchetuvanti pavitramainatuvanti yajna yagadi kratulu yandu yajamanuni yokka sati ee yokka agni గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది.
3: ఇన్ ది రిచువల్ ఆఫ్ ది సేక్రెడ్ యజ్ఞాస్ విచ్ వీఆర్ అకస్టమ్ టు ఇన్ దిస్ కంట్రీ విచ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ యూస్ టు పెర్ఫార్మింగ్ ది సేక్రెడ్ యజ్ఞ దేర్ ఇట్ సో హ్యాపన్స్ దట్ ది మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ వన్ హూ ఈస్ ది హెడ్ ఆఫ్ ది యజ్ఞ హూ ఈస్ పెర్ఫార్మింగ్ ది యజ్ఞ అండ్ హిస్ వైఫ్ she has certain duties, she has to utter certain words and mantras in description of Agni and of Veda.
2: అప్పుడు ఆ మంత్రములు యందు ఓ రుగ్ యజు సామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా నీవు సర్వ వేద స్వరూపుడుగా ఉంటున్నావు. నీవు కేవలము జ్ఞాతవు జాతవు దాతవు భరతవు అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
3: Here, when she addresses Agni or the Vedas, she uses the words, the three words for the Veda, Rup, Yaju and Sama. She addresses God and she says that in terms of these three Vedas, you have all the different forms. You are called the Jnata, you are also the Data, you are the Bharata. She uses these three words, Jnata, Data and Bharata, while addressing the God of Yajna.
2: Anaga, Agni ki, ee Jnata, దాత భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప భేదములు అనేటువంటివి కావు.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ అడ్రెసింగ్ టు మీన్ దట్ దీస్ త్రీ వర్డ్స్ జ్ఞాత దాత అండ్ భరత హ్యాస్ ఓన్లీ డిఫరెంట్ వేస్ ఆఫ్ అడ్రెసింగ్ అగ్ని. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్, దే ఆర్ ఈక్వలెంట్ అండ్ దే ఆర్ వేస్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ అడ్రెసింగ్ అగ్ని.
2: ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత భారత భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
3: ఇన్ దిస్ మేనర్ వి నోటిస్ దట్ ఇన్ వేద ఇన్ మెనీ ప్లేసెస్ అండ్ ఇన్ మెనీ కాంటెక్స్ట్ దీస్ త్రీ వర్డ్స్ భరత భారత అండ్ భారతి అపియర్ ఇన్ సెవెరల్ ప్లేసెస్.
2: యజ్ఞమునందు కుశపుష్టి అనేటువంటి యొక్క నిర్మితమైనటువంటి పదార్థములకు వేద అనేటువంటి యొక్క దీని కూడాను ఒక అర్థం ఉంటుందని.
3: ఇన్ ది యజ్ఞ whatever is created and whatever is put as a material in the yajna, there is a word called kushamushti, comes from the Veda, and this has got a specific meaning.
2: ee vedam anetvantidi kevalam bharata nimittamai yerpadinatvantidani anaga agni swaroopudainatvanti yokka prajapati yokka tattvam nimittamai yerpadinatvantidani kudano indulo spashtamuga velubuchinadi.
3: Here it becomes clear and it has been explicitly stated that this Veda has come for the sake of Bharata, for the sake of establishing the meaning of the word Prajapati.
2: Itvanti Prajapati nimittama yerpadinatvanti yokka kushapushtini yokka nirmita prabhavamainatvanti yokka padarthamulanu ee agni devataku arpitam gaavinchatam cheta akkada kodanu jati agni ani kodanu oka sarthaka naamam velabadindi.
3: Because in the context of Prajapati, this created material which we use in the yajna under the name Kushamushti, this is intended for the Agni. Therefore, there is also a name called Jati Agnihi.
2: Agni, Rasmi, Bharata, Ani, ee mudinti kudanu, Trishodyevam ane ani kudanu oka peru.
3: For the three, Agni, Rasni and Bharata, there is one other name called Trishodevyam.
2: Trishyomataram.
3: Trishyomataram. These are three different aspects of Agni.
2: Kanukane, ikkada, Bharatudu aneetvanti yokka tattvanni, manam Agni, Rasni yokka deeniki cherchukunnappudu, ee Agni, Rasni aneetvanti Bharatudu ani kudanu, indulo oka vidhamainatvanti arthanni kudanu prasiddham avutundi.
3: In taking these three aspects together and then we combine the aspect of Bharata to these three, that is Agni and Rasni, then we will understand that in Bharata are implied or latent these two aspects of Agni and Rasni as well.
2: Bharata anaga Agni ki oka paryaya padam ani cheppamu kani Agni nirantaram kudanu bhagavantunni maatrame ramistuntadi kani anyamunu raminchutaneetundi kudanu indulo manaku antarartham.
3: You have already been told that for Bharata, Agni is an alternative word. Agni is synonymous with Bharata. But we know that Agni is something which flourishes and which takes deep root only in the aspect of God. Agni is not going to flourish in any other aspect.
2: Aditya nunchi Agni, Agni nunchi Vayuvu, Vayuvu nunchi Rasmi, Rasmi nunchi Bharatam. అనేటువంటి యొక్క తత్వాన్ని మనము ఈ పంచభూతకమైనటువంటి యొక్క దేహానికి పంచ ప్రాణ సమానంగా మనం విశ్వసించినప్పుడు మనలోనే ఈ వాయువు, ఈ అగ్ని, ఈ ఆదిత్యుడు, ఈ రశ్మి, ఈ భరతుడు ఈ పంచభూతాత్మక స్వరూపంగా ప్రకటిస్తున్నాడనేటువంటి సత్యము ఒక గుర్తించుకోవటానికి వీలవుతుంది.
3: ఫ్రమ్ ది సన్ ఆర్ ది ఆదిత్య కమ్స్ అగ్ని, ఫ్రమ్ అగ్ని కమ్స్ వాయు, ఫ్రమ్ వాయు కమ్స్ రశ్ని, ఫ్రమ్ రశ్ని కమ్స్ భరత. Therefore, in this sequel, we have to understand the implication that this body, which is made up of five elements, the life in it consists of these five aspects, the sun, the agni, the vayu, the rasni, and the bharata.
2: Mana dehamu nunchi veluvadetundi uchchasa nishwasamulu yokka vayu tattvamu, mana dehamunu sarvatra kaapadi rakshinchetundi yokka ee agni tattvamu, mana yokka buddhini vikasinchi prakashimpa chesetundi yokka ee aadityuni yokka tattvamu, కేవలం నిరంతరము కూడాను భగవద్ రతిగా మారటం కోసమని ఈ మానవత్వం ప్రాప్తించిననేటువంటిది కూడాను వేదము యొక్క అంతరార్థము.
3: ఫర్ ది బ్రెత్ దట్ వి టేక్ ఇన్ అండ్ ది బ్రెత్ దట్ వి గివ్ అవుట్ ది ఎయిర్ ది వాయు దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాణ అండ్ ఫర్ ది హీటినెస్ ది అగ్ని దట్ ఈస్ రెస్పాన్సిబుల్ అండ్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఫర్ అవర్ థింకింగ్ కెపాసిటీ ది సన్ ది ఆదిత్య ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ టు టెల్ అస్ దట్ all these things which are in our body, there is a basis for all of them, and they can flourish and enjoy only in the aspect of the divine or in the aspect of God. This is an interpretation given by the Veda in this sequence of words.
2: భరతనాముడైనటువంటి ఈ అగ్ని సర్వమును కూడాను భస్మము చేయటమే కాక పరిశుద్ధము చేయటమే కాక పవిత్రము కూడాను వర్ణిస్తుంటాడని కూడాను ఈ వేద ప్రస్తి.
3: అగ్ని విచ్ హాస్ గాట్ ది నేమ్ భరత హాస్ నాట్ ఓన్లీ గాట్ ది కెపాసిటీ టు బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ హాస్ ఆల్సో ది కెపాసిటీ టు ప్యూరిఫై ఎవ్రీథింగ్, ఇట్ హాస్ ది కెపాసిటీ టు ఇండ్యూస్ ప్యూరిటీ ఇన్ టు ఎనీథింగ్ దట్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్. దిస్ ఈస్ వన్ అదర్ క్వాలిటీ ఆఫ్ అగ్ని విచ్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేదస్.
1: So I think, Bhargav, after listening to Swami, let the listeners enjoy and savor the bliss of Bhagwan's nectarine voice.
0: Voice, and then and probably get those pearls, probably let the message sink in.
1: So we shall not disturb their bliss.
0: Bliss, yes.
1: And I think we should conclude this particular episode, leaving all the listeners with a thought. Try to please think over what Swami had elucidated in this beautiful discourse. So with this, we conclude the first session of the Durga Suktam with the Kshama Prarthana Mantram.
4: Yadakshara pada bhrashtam matra heenam tu yad bhavet tat sarvam kshamyatam deva narayana namostute visarga bindu matrani pada padaksharani cha nyunani cha tiriktani kshamasrasa ishvara అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ సా ఈశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సా ఈశ్వర హరిః ఓం తత్ సత్ శ్రీ సా ఈశ్వరార్పణమస్తు.
5: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ద 36th ఎపిసోడ్ ఆఫ్ దిస్ న్యూ సిరీస్ Veda Jignasa, an inquiry into the Vedas. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured on the 18th of June 2020 as part of Thursday live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@radiosci.org. You can also WhatsApp us your feedback to this number, 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.
6: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba. Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

మధుర మధుర

करे राधे श्याम।

0: దైవప్రియయే నరుని జీవితంబు నరుని జీవితంబు దైవప్రియయే.
1: The entire universe is the very manifestation of the Lord Vishnu. In all forms, at all times, you find the Lord Vishnu. It is only the divine power that rules and governs. The human life is the reflection of the divine will.
0: Divyatma Swarupulara.
1: Embodiments of divine Atma.
0: Jeeva Jagattaku. జీవనాధారము పృథ్వీయే.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ ఆర్గానిక్ వరల్డ్ ఈజ్ అర్త్.
0: పృథ్వీకి జీవనాధారము జలం.
1: ద బేసిస్ ఫర్ అర్త్ ఈజ్ వాటర్.
0: జలము యొక్క సారమే సస్యము.
1: ది ఎసెన్స్ ఆఫ్ వాటర్ ఈజ్ సస్యం ఆర్ ఫీల్డ్.
0: ఈ సస్యము యొక్క స్వరూపమే పురుషుడు.
1: ద ఫార్మ్ ఆఫ్ ది సస్యము ఆర్ ఫీల్డ్ ఇస్ పురుష, ద హ్యూమన్ బీయింగ్.
0: పురుషుని యొక్క పరమార్థమే వాక్కు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ బర్త్ ఇస్ ద వర్డ్.
0: వాక్కు యొక్క పటుత్వమే రుతం.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ఇస్ రుతం.
0: అదే రుక్కు.
1: దట్ ఈస్ రుక్కు.
0: రుక్కు యొక్క సౌందర్యమే సామం.
1: The beauty of Ruk is Sama.
0: Samam yukka sara swarupame Omkaram.
1: The very form of the essence of Sama is Omkaram.
0: Itti manavattamu divyattamu nundi avirbhavinchi divyattamu tone jeevinchi divyattamu nundi anigipothunnadi.
1: The human life originated out of the divinity, sustained in the divinity, and ultimately annihilates in divinity.
0: Ee omkaramulaku moodu vidhamulainte sthanamulu unnavi.
1: The omkar has three positions.
0: Akaramani, ukaramani, makaramani, moodu shabdamulu.
1: There are three sounds, akara, ukara, and makara.
0: అకారమే ప్రాణతత్వము.
1: అకార ఇస్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఉకారమే మానసత్వము.
1: ఉకార ఇస్ ద మైండ్.
0: మకారమే శరీరము.
1: మకార ఇస్ ద బాడీ.
0: ఆత్మ మనసు శరీరము యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఓంకారం.
1: ది ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆత్మ మైండ్ అండ్ ద బాడీ.
0: ఈ అకారము నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ అకార.
0: అది ఏ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: ఉకారము నుండి ఆవిర్భవించినటువంటిదే మానసిక తత్వము.
1: ద వన్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఉకార ఈజ్ ద థాట్ ఆర్ ద మైండ్.
0: మకారము నుండి ఉద్భవించినటువంటిదే ఈ శరీరం.
1: Body originated out of makara.
0: Akara, ukara, makaramulu yokka tattvamaina aatma, manasu, shariramulu aneetuvanti moodu tattvamulu kodanu divi, ravi, bhuvi varaku kodanu vyapinchinatuvanti.
1: The combination of these three, the atma, the mind and body, that originated out of akara, ukara, makara, they are spread all over the jeeva.
0: Samasta srishtiki kodanu ఓంకారమే సారభూతము.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ ఓంకార ఇస్ ది ఎసెన్స్ అండ్ ద బేసిస్.
0: ఈ ఓంకార తత్వములకు మూడు విధములైనటువంటి యొక్క సృష్టి ఏర్పడినది.
1: ద నేచర్ ఆఫ్ ఓంకారం ఇస్ బేస్డ్ ఆన్ త్రీ ఫార్మ్స్.
0: నాద, బిందు, కళ అని.
1: దోస్ త్రీ ఆర్ నాద, బిందు అండ్ కళ.
0: నాద, బిందు, కళ స్వరూపమైనటువంటిది ఈ ఓంకారం.
1: Omkaram is the very form of nada, bindu and kala.
0: Nada managa.
1: Nada meant
0: prana vayunokka gora swarupame, gora shabdame ee omkaram.
1: It is the sound that comes out of oxygen.
0: అనగా ప్రాణతత్వంతో కూడినటువంటి యొక్క ఘీంకారమే ఈ ఓంకారం.
1: ఇట్ హెస్ గోట్ ద లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దట్ కమ్స్ అవుట్ యాజ్ ఎ సౌండ్.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటిది ఈ యొక్క ప్రాణతత్వం లోపల ఉండేటువంటి యొక్క స్వరూపములు.
1: ఇన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ దెర్ ఆర్ ఫార్మ్స్ లైక్ ప్రాణ అపాన వ్యాన ఉదాన
0: సమాన. ఇవి ఐదు కూడాను ఐదు భూతములుగా ఏర్పడినవి.
1: ఆల్ ది ఫైవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్స్.
0: ప్రాణవాయువుల యొక్క శబ్ద స్వరూపమే ఈ యొక్క నాదం.
1: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ నాదం.
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క బుద్ధి స్వరూపమే దీనిలో ఉండినటువంటి యొక్క బిందువు.
1: ద బిందు ఇస్ ద వన్ దట్ హ్యాస్ ద కాంబినేషన్ ద బాడీ మైండ్ అండ్ ఆత్మ టుగెదర్ విత్ ది ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క పరమాత్మని యొక్క ప్రతిబింబమే దీనికి కళ.
1: ది కళ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివినిటీ ఇన్ దిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: నాదు బిందు కళ అనేటువంటి స్వరూపము జగత్తంతా వ్యాపించి ఉన్నది.
1: ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ వి ఫైండ్ ది నాద బిందు కళ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: కానీ వీటి యొక్క వినియోగం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దీస్ త్రీ?
0: ఈ నాదు బిందు కళ ఈ మూడు కూడా మాయా స్వరూపములే.
1: నాద బిందు కళ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ మాయా ఆర్ డెల్యూషన్.
0: అకార ఉకార మకారములు కూడా మాయా స్వరూపములే.
1: అకార ఉకార మకార ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ డెల్యూషన్.
0: ప్రాణ మనస్సు శరీరం తత్వములు కూడా మాయా బిందువులే.
1: ద లైఫ్ మైండ్ అండ్ ద బాడీ ఆర్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది డెల్యూషన్.
0: కనుకనే పూర్వపు ఋషులు తస్మై నమః అన్నారు. అనగా ఒక్క రూపములకు సంబంధము కాకుండా సమస్త జగత్తు కూడాను వ్యాపించి ఉన్నటువంటిది దివ్యత్వం ఒక్కటే.
1: సో ఏన్షియంట్ రిషీస్ సెడ్ తస్మై నమః. దే సాల్యూటెడ్ నాట్ ఎ సింగిల్ ఫామ్ టు ది ఎంటైర్ కాస్మిక్ ఫామ్.
0: తదుపరి యోగులు ప్రార్థించారు.
1: లేటర్ యోగీస్ ప్రేడ్
0: నాదు బిందు కళాతీత నమో నమో. నాదు బిందు కళాతీత ఈ మూడింటికి అతీతమైనటువంటి ఓ పరమాత్మ నీకు ఒక నమస్కారం అన్నారు.
1: ఓ గాడ్ యు ఆర్ బియాండ్ నాద బిందు అండ్ కళ ఐ సాల్యూట్ యు.
0: కనుక జగత్తంతైకుడును నాద బిందు కళలతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ వి ఫైండ్ ద మిక్చర్ ఆఫ్ నాద బిందు అండ్ కళ.
0: అయితే ఈ నాద బిందు కళ తత్వమును మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దీస్ త్రీ నాద బిందు కళ?
0: దీనికి సత్సంగం అత్యవసరం అన్నారు.
1: ఫర్ దిస్ సత్సంగం ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ ప్రపంచమునందు సత్సంగం అనగా గుడ్ కంపెనీ అనుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ వీ టేక్ సత్సంగ యాజ్ గుడ్ కంపెనీ.
0: ఇది సరి అయిన అర్థము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: సత్ అనగా
1: సత్ మెంట్
0: త్రికాలములు ఎందుకూడను ఎట్టి మార్పును కూర్పును లేకుండా స్థిరముగా నిశ్చలముగా నిర్మలముగా నివసించేటువంటిదే సత్.
1: సత్ ఇస్ దట్ విచ్ నైదర్ డిమినిషెస్ నోర్ ఇంక్రీజెస్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను శాశ్వతంగా నిలవగలిగినటువంటిదే సత్.
1: సత్ రిమైన్స్ పర్మనెంట్ ఇన్ ద ప్రెసెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్.
0: ఇట్టి సత్తునందు సంఘము ఏర్పరచుకోవటమే ఇది సత్ సంఘము అన్నారు.
1: టు హ్యావ్ సంఘ ఆర్ కంపెనీ విత్ సత్ ఈ సత్ సంఘ.
0: అనగా సర్వభూతములు ఎందుకు కూడాను ఉండినటువంటి యొక్క చైతన్య శక్తియే సత్.
1: ఇట్ ఓన్లీ మెంట్ అవేర్నెస్ ఇన్ ఆల్ బీయింగ్స్ దట్ ఈస్ సత్.
0: ఒక్క వ్యక్తి ఎందుకున్నటువంటి ఒక చైతన్యమును సత్ అని చెప్పకూడదు.
1: అవేర్నెస్ ఇన్ సింగిల్ ఇండివిజువల్ కెనాట్ బి కాల్డ్ సత్.
0: ఇది సర్వజీవులు ఎందుకును సమస్త స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క చైతన్యమునే సత్ అన్నారు.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ది కలెక్టివ్ ఫార్మ్ ఇన్ ఆల్ ది బీయింగ్స్. ఇట్ ఈస్ ది ఫండమెంటల్ అవేర్నెస్.
0: కనుక ఇట్టి విశ్వవ్యాపకమైనటువంటి యొక్క చైతన్యమునికే సత్ అని పేరు.
1: సచ్ యూనివర్సల్ కాస్మిక్ అవేర్నెస్ ఈ చైతన్య.
0: వ్యక్తి చైతన్య స్వరూపమైనటువంటి యొక్క ఈ దివ్య శక్తితో సంబంధ బాంధవ్యము కలిగించుకోవటమే సత్సంగము అని.
1: ఫర్ ది ఇండివిజువల్ టు హ్యావ్ అటాచ్మెంట్ విత్ సచ్ సత్ ద కాస్మిక్ ఫామ్ ఈ సత్సంగ.
0: ఏదో కొంతమంది వ్యక్తులతో కూడి ఏదో ఒక భగవత్ చింతన కాని, నామస్మరణ కాని, సత్ కార్యములు ఎందు పాల్గొనటం కాని, ఇవి చేయటము సత్సంగమని భావిస్తున్నారు.
1: వి థింక్ దట్ సత్సంగ మెంట్ ఫ్యూ పీపుల్ సిట్టింగ్ టుగెదర్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ డూయింగ్ సర్వీస్.
0: ఇది సత్సంగం కాదు.
1: ఇట్స్ నాట్ సత్సంగ.
0: అంతర్భూతమై సర్వవ్యాపకమై సర్వశక్తిమయమై ఉండినటువంటి యొక్క సత్ చైతన్యం యొక్క స్వరూపాన్ని మానవుడు జీవించడానికి ఆధారం చేసుకోవటమే సత్సంగము.
1: సత్సంగ మెంట్ మ్యాన్ షుడ్ రిలై ఆన్ దిస్ అండర్లయింగ్ ఆల్ పవర్ఫుల్ ఆల్ పర్వైడింగ్ డివినిటీ.
0: అయితే ఇట్టి సత్సంగమునకు మోహము ఇది అడ్డు తగులుతుంటారు.
1: ఫర్ సచ్ సత్సంగ మోహార్ అటాచ్మెంట్ ఇస్ ది అబ్స్టకల్.
0: ఏమిటి ఈ మోహం అంటే?
1: వాట్ ఈస్ మెంట్ బై మోహ?
0: ధనేషణ, తారేషణ, పుత్రేషణ ఇత్యాది ఆ మోహం.
1: డస్ మోహ మెంట్ అల్యూర్మెంట్ టువర్డ్స్ ప్రాపర్టీ, ద ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్?
0: ఇది కాదు మోహం.
1: ఇట్స్ నాట్ మోహ.
0: మోహం యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే ఈ మోహం పైన మానవుడికి మోహం కూలిపోతుంది.
1: వెన్ వన్ అండర్స్టాండ్స్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మోహ, హీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్.
0: మా ప్లస్ ఊహ మోహ.
1: మా ప్లస్ ఊహ ఈస్ మోహ.
0: మా అనగా పరిమితము.
1: మా మెంట్ లిమిటెడ్
0: ఊహ అనగా లేని దానిని చింతించుకోవటము.
1: ఊహ మెంట్ థింకింగ్ ఆఫ్ దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: చూసావా, మోహం అనగా ఏమి? పరిమితమైన భ్రాంతి చింతనే మోహము.
1: సో మోహ మెంట్ ద లిమిటెడ్ ఫీలింగ్ ఆఫ్ ఇల్యూషన్.
0: ఇది దైవముతో సంబంధము లేనటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు డివినిటీ ఇన్ ఎనీవే.
0: దివ్యత్వముకు అతీతమైనటువంటి ఒక తత్వమును ఊహిస్తున్నామని భావిస్తున్నారు.
1: వి థింక్ దట్ వీఆర్ థింకింగ్ సంథింగ్ బియాండ్ ద డివినిటీ.
0: కాదు, ఇది ప్రాకృతమైనటువంటిది మోహము.
1: మోహ ఈజ్ వరల్డ్లీ ఫీలింగ్.
0: ఈ మోహము దేని వల్ల చేరి ఉంటున్నది?
1: హౌ డు యు ఫైండ్ దిస్ మోహ?
0: దీనికి కామా అన్నారు, అనగా కోరిక.
1: దిస్ ఇస్ కాల్డ్ కామా ఆర్ డిజైర్.
0: కామా అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై కామా?
0: కా అనగా సుఖము.
1: కామ్ అండ్ ప్లెజర్.
0: మా అనగా పరిమితము.
1: మా మెంట్ లిమిటెడ్.
0: పరిమితమైన సుఖమే కామము.
1: కామా మెంట్ ద లిమిటెడ్ ప్లెజర్.
0: అది ఏ కోరిక?
1: దట్ ఈస్ ద డిజైర్.
0: మానవుడు ఏ కోరికలు కోరినప్పటికీ పరిమితమైనటువంటివి.
1: వాట్ ఎవర్ ద మ్యాన్ మే డిజైర్ దే ఆర్ ఆల్ లిమిటెడ్.
0: అపరిమితమైనటువంటిదే దివ్యమైనటువంటి భావం.
1: ద లిమిట్లెస్ వన్ ఇస్ ద డివైన్ ఫీలింగ్.
0: అది ఏ దైవ భావం?
1: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
0: అది సర్వత్రా ఉండేటువంటి చైతన్యం.
1: దట్ ఈస్ అవేర్నెస్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఈ చైతన్యం కూడా శాశ్వతము కాదు.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో నాట్ పర్మనెంట్.
0: ఈ చైతన్యం కూడా ప్రాకృతమైనటువంటిది.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో వరల్డ్లీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి చైతన్యం కూడాను.
1: దిస్ ఫిజికల్ అవేర్నెస్
0: సత్ చిత్ ఆనందం ద్వారా ఏర్పడుతుంది.
1: ఇస్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: సత్ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: సత్ మెంట్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: శాశ్వతమైనటువంటిది
1: బీయింగ్.
0: చిత్ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము.
1: చిత్ మెంట్ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఏదో అంతో ఇంతో తెలుసుకునేటువంటి జ్ఞానం కాదు.
1: నాట్ ఎ ఫ్రాక్షనల్ అండర్స్టాండింగ్.
0: సత్ తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటిదే చిత్.
1: ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ సత్ ఈజ్ చిత్.
0: కనుక ఈ రెండు కూడాను ఈ ప్రాకృతానికి అతీతంగా ఉండేటువంటివి.
1: సో దీస్ టూ ఆర్ బియాండ్ ద ఫిజికల్ అండర్స్టాండింగ్.
0: అతీతముగా ఉండేటువంటి సత్ చిత్తులు కూడాను ప్రాకృతంతో లీనమై ఉంటున్నాయి.
1: ద సత్ చిత్ విచ్ ఆర్ బియాండ్ ద ఫిజికల్ వరల్డ్ హౌఎవర్ వీ ఫైండ్ దమ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏ రీతిగా మనం డివైడ్ చేయాలి, వేరు చేయాలి?
1: హౌ టు సెపరేట్ ది టూ?
0: ఒక పాత్రను చూచేటువంటి వాడు పాత్ర కంటే తాను వేరే ఉండాలి కదా.
1: ద వన్ హూ లుక్స్ ఎట్ ఎ వెసల్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వెసల్.
0: కుండను చూచేటువంటి వాడు కుండ కంటే వేరైనటువంటి వాడుగా ఉండాలి.
1: ద వన్ హూ లుక్స్ ఎట్ ఎ పాట్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద పాట్.
0: దేహం ఒక పాత్ర,
1: Body is a vessel.
0: ఈ పాత్ర చూచేటువంటి వాడు వేరుగా ఉండాలి.
1: The seer of this pot must be different.
0: అయితే పాత్ర చూచేటువంటి వ్యక్తి వేరుగా ఉండినప్పటికీ,
1: though the individual, the seer, is different,
0: పాత్ర ఎందుకు కూడా ఉంటున్నాడు తాను.
1: He is also present in the vessel.
0: పాత్రలో సూర్యుడు కనిపిస్తున్నాడు.
1: We find the reflection of the sun in the vessel.
0: పాత్ర కల్పితము.
1: This vessel is artificial.
0: సూర్యుడు ఎక్కడి నుంచినో వచ్చిన వాడు కాదు, ఎక్కడికో పోయేటువంటి వాడు.
1: Sun has not come from any other place and he hasn't gone.
0: అతను శాశ్వతుడు.
1: He is permanent.
0: శాశ్వతమైనటువంటి సూర్యుడు,
1: sun who is permanent,
0: అశాశ్వతమైన పాత్రలో మనకు కనిపిస్తున్నాడు.
1: He is seen as a reflection in an artificial vessel.
0: అయితే కనిపించినంత మాత్రమున పాత్రలో ఉన్నాడని కాదు.
1: Because he appears there, it doesn't mean that he is confined to the vessel.
0: Patra lona unnadu, patraku velupula unnadu, antar bahischa tasarvavyapya narayana sthita.
1: He is in the vessel, outside of the vessel, he is everywhere.
0: Untunnadu suryudu.
1: Sun is present everywhere.
0: Patralo kuda kanipistunnadu.
1: He is also seen within the vessel.
0: Kanukane deham aneetvanti yokka patra yendu.
1: So this body which is the vessel,
0: manas aneetvanti jalamanandu,
1: in this mind which is the water,
0: pranamane aatma kanipistundali.
1: This life is seen in the form of atma.
0: Kani ee pranamane itundi aatma paatraku maatrame parimitamainadi kaadu.
1: This atma, the life, is not limited to the vessel.
0: Paatra parimitamu,
1: the vessel is limited.
0: Jalamu parimitamu,
1: the water is limited.
0: Kani pranam parimitam kaadu,
1: but the life is not limited.
0: Adiye aatma tattvam.
1: That is the nature of atma.
0: Kanuka ee naadu manam anubhavinchetundi సర్వ విధములైనటువంటి ఆనందములన్నీ కూడాను ప్రాకృతమైనటువంటివే కాని అతీతమైనటువంటివి కాదు.
1: సో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ రిలేటెడ్ టు ది వరల్డ్, నాట్ బియాండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను చేసేటువంటి ప్రార్థన కాని,
1: సో ద ప్రేయర్ ఆఫర్డ్ బై ఎవ్రీ ఇండివిజువల్,
0: జపములు కాని
1: ఆర్ జప,
0: ధ్యానములు కాని
1: ఆర్ మెడిటేషన్,
0: యోగములు కాని
1: ఆర్ యోగ,
0: యజ్ఞములు కాని
1: ఆర్ యజ్ఞ,
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైన పరిమితమైన విజయాన్ని పొందే నిమిత్తం చేస్తున్నాం.
1: ఆర్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ ద టెంపరరీ సక్సెసెస్.
0: కనుక ఈ అశాశ్వతమైనటువంటి పరిమితమైనటువంటి యొక్క విజయాన్ని ఎంతవరకు మనం సాధించగలం?
1: హౌ ఫార్ యుల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇమాజినరీ సక్సెస్.
0: ఇది పరిమితమైన జీవితానికే పరిమితమై ఉంటుంది.
1: దిస్ ఈస్ లిమిటెడ్ టు ద లిమిటెడ్ లైఫ్.
0: కనుక జీవితమే ఒక పరిమితము.
1: ది ఎంటైర్ లైఫ్ ఇస్ లిమిటెడ్.
0: మన మనసే ఒక పరిమితము.
1: ద మైండ్ ఇస్ లిమిటెడ్.
0: మన యొక్క ప్రపంచమే ఒక పరిమితము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ లిమిటెడ్.
0: ఈ ప్రపంచము,
1: ప్రపంచము,
0: ప్రా అనగా వికాసము,
1: ప్రా మెంట్ మేనిఫెస్టేషన్,
0: పంచము శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఈ పంచభూతముల యొక్క ప్రకాశమే, వికాసమే ప్రపంచం.
1: పంచ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ దట్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రపంచ.
0: కనుక ఈ పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచము పరిమితం కాక అపరిమితం ఎట్టవుతుంది?
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ దట్ ఫార్మ్ ద ప్రపంచ, దే ఆర్ బౌండ్ టు బి లిమిటెడ్, దే కెన్ నాట్ బి లిమిట్లెస్.
0: కనుక మన జీవితం అంతా కూడాను పరిమితమైనటువంటి యొక్క జీవితంతోనే, పరిమితమైనటువంటి ఆనందంతోనే, పరిమితమైనటువంటి సుఖంతోనే, పరిమితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: సో ది ఎంటైర్ లైఫ్ ఇస్ లిమిటెడ్ అండ్ ద ప్లెజర్ ఎంజాయ్డ్ అండ్ ద సక్సెస్, దే ఆర్ ఆల్ లిమిటెడ్ ఓన్లీ.
0: దీన్ని అపరిమితమైనటువంటి రీతిగా మార్చుకోవటం ఎట్లా?
1: హౌ టు కన్వర్ట్ ఇట్ లిమిట్లెస్?
0: పరిమితము అపరిమితము రెండింటిని వేరు చేయకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ద లిమిటెడ్ అండ్ లిమిట్లెస్.
0: దీనినే,
1: దిస్ ఇస్
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి.
1: వీ షుడ్ విజువలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఏ రీతిగా చూడగలం?
1: హౌ టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ?
0: ఈ దేహములన్నీ అనేకంగా కనిపిస్తున్నాయి.
1: వీ సీ సో మెనీ బాడీస్ హియర్ ఆల్ అరౌండ్.
0: దీని రూపనామములు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: ద ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ డిఫరెంట్.
0: శబ్దములు వేరువేరుగా వినిపిస్తున్నాయి.
1: ద సౌండ్స్ ఆర్ హర్డ్ డిఫరెంట్లీ.
0: అనుభూతులు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్.
0: కానీ ఇందులో ఏకత్వం ఒక్కటే ఉంది.
1: బట్ దేర్ ఇస్ వన్ యూనిటీ.
0: అన్ని దేహములు ఎందుకుడను,
1: in all bodies
0: శబ్ద స్పర్శ రూప రస గంధం ఐదు సమానమే.
1: In all bodies the five elements are uniformly present.
0: అయితే మానవుడు,
1: however man,
0: ఈ పంచభూతములలో,
1: in these five elements
0: ప్రాకృత భూతము అధికంగా ఉంటుండాలి.
1: There is this worldly element much more.
0: మానవుడి దేహమునందు కూడా నువ్వు ఈ ప్రాకృత శక్తి అధికంగా ఉంటుండాలి.
1: దిస్ పృథ్వీ ది ఎర్త్ ఇస్ మోర్ ఇన్ మ్యాన్.
0: దేహమంతా కూడా కేవలం మృమ్మయ స్వరూపం కాదు.
1: ద హోల్ బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్త్.
0: దీంట్లో చిన్మయమైన ఒక ప్రాణం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో అనదర్ ఫ్యాక్టర్ ద చిన్మయ ద అవేర్నెస్.
0: కనుకనే వేదాంతులందరూ కూడా దీనిని మట్టి బొమ్మ అని పిలిచారు.
1: సో వేదాంత్ ఇస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ద డాల్ ఆఫ్ మట్టి.
0: ప్రాకృతమైనటువంటిది ఈ దేహము. దీని ఎందు ప్రాకృత భూతం అధికంగా ఉండటం చేత ఇదికి సులభంగా పైకి ఎగరలేకపోతుండాలి.
1: దిస్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ మట్ అండ్ ది ఫీలింగ్ ఈజ్ ఆల్సో ఆఫ్ వరల్డ్లీ అండ్ దేర్ఫోర్ ఇట్ నాట్ ట్రాన్సెండ్ బియాండ్.
0: ఈ శారీరకమైనటువంటి యొక్క ఈ మానవ దేహమును ఉన్నత స్థాయికి గునిపోవాలన్నా ఒక మంత్రశక్తియో లేక యంత్రశక్తియో అత్యవసరం.
1: టు టేక్ దిస్ బాడీ బియాండ్ దిస్ వీ నీడ్ ఐదర్ ద పవర్ ఆఫ్ మంత్ర ఆర్ ద పవర్ ఆఫ్ యంత్ర.
0: యంత్రమనేటువంటిది ఏరోప్లేన్. దీనిపైన కూర్చోవటంలో పైకి పోగలుగుతున్నాం.
1: యంత్ర ఇస్ ఎన్ ఏరోప్లేన్. యాజ్ హీ సిట్స్ దేర్ హీ గోస్ అప్.
0: ఈ యంత్రమే లేకపోతే మనం పైకి పోలేము.
1: వితౌట్ దిస్ మెషిన్ హీ కెన్ నెవర్ గో అప్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ పృథ్వీ భాగం మన దేహంలో అధికంగా ఉంటుండాలి.
1: బికాస్ దిస్ ఎర్త్ ఎలిమెంట్ ఈస్ మోర్ విద్ ఇన్ అస్.
0: మనం పైకి పోయినా ఈ పృథ్వీ కిందికి లాగుతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ గో అప్ ఇట్ డ్రాస్ టువర్డ్స్ ద ఎర్త్.
0: కనుకనే మానవుడు ఉన్నత స్థాయిని పోలేకపోతున్నాడు.
1: సో మ్యాన్
0: చేరలేకపోతున్నాడు.
1: సో మ్యాన్ కుడ్ నాట్ రీచ్ హైట్స్ అండ్ హీ కుడ్ నాట్ రీచ్ హైట్స్.
0: కనుక మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ పృథ్వీ భాగమును తక్కువ చేసుకుని
1: సో హీ షుడ్ రిడ్యూస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్ విత్ ఇన్ ద మ్యాన్.
0: ప్రాణభాగము, వాయు భాగమును, అగ్నిభాగమును అధికం గావించుకోవాలి.
1: హీ షుడ్ ఇంక్రీజ్ ద లైఫ్ and the air and the fire elements.
0: Adiye fire anekunte gnana agni.
1: That fire is the fire of wisdom.
0: Inka vayu bhagam ante emiti?
1: Then what's meant by air?
0: Manavatvamlo undinatundi apana tattvam anekunte dani nirmoolam gavinchi
1: completely to make free from this apana
0: element. Samana bhagamlo pranamulu abhivruddhi gavinchukovali.
1: To develop this samana part is vayu.
0: Idiye prana tattvam.
1: This is the life principle.
0: Inka manavattvamlo undinatundi yokka ee divyatvanni manam ee reethiga manam gurtinchadaniki veela avutundi.
1: How is it possible to recognize the divinity within?
0: Sarva pranulu yendu undinatundi yokka
1: in all the beings
0: bhutamulu okkate.
1: The elements of one.
0: Shariram
1: body
0: rathame vacha
1: is a chariot.
0: Shariram rathame vacha aatmanam rathanam vitti. ఈ శరీరం అనేటువంటి రథము అందరికీ సమానమే.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద చారియట్ ఈస్ కామన్ టు ఎవ్రీవన్.
0: దీంట్లో ఉండేటువంటి రథికుడు ఒక్కడే.
1: బట్ ద చారిటర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క జనన మరణాలు సర్వులకు ఒక్కటే.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ కామన్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఆకలి దప్పులు సర్వులకు ఒక్కటే.
1: ద థర్స్ట్ అండ్ ద అపిటైట్ హంగర్ ఆర్ సేమ్.
0: కూటి పేరు అంబలి గంజి తిని ఆకలి తీర్చుకోవచ్చు.
1: A beggar may partake the poor food and satisfy his hunger.
0: Rich man manchi panchapacha parmalamuto santushti ayinatundi annamulu bhujinchavachchu.
1: Rich man may partake delicious items.
0: Annamulu avi veru aakalu okate.
1: Foods may be of different types but the hunger is one and the same.
0: Kotishwarudu ayinatundi vaadu aakasham nunchi utti padadu.
1: Millionaire doesn't descend from the sky.
0: Beedavaadu bhoomi nunchi putti raadu.
1: The pauper doesn't come out of the earth.
0: ఇరువురు తల్లి గర్భము నుంచే పుట్టున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బోర్న్ టు మదర్.
0: కనుక ఇవన్నీ సమానమే.
1: సో ఆల్ ఆర్ సేమ్.
0: కనుకనే ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని తీసుకుంటే నిత్య జీవితంలో మనం అందరూ ఒక్కటే.
1: దేర్ఫోర్ వెన్ వీ టేక్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వీల్ అండర్స్టాండ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: మన యొక్క జీవిత ఉపాధి కోసమని లేక జీవిత అవసరాల కోసమని దీన్ని అనేకంగా మనం భావిస్తున్నాం.
1: For conveniences and comforts, we have this feeling of diversity.
0: ఇది కూడాను కేవలము పరిమితమైనటువంటి సంతోషం కోసం.
1: That is also for limited pleasure.
0: బంగారుతో ఒక చైన్ చేయించుకోవచ్చు.
1: With gold, you may have a chain.
0: బంగారుతో రింగ్ చేయించుకోవచ్చు.
1: With gold, you can have the ring.
0: బంగారుతో బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు.
1: With gold, one can make bangles.
0: కానీ బంగారు ఒక్కటే.
1: But gold is one.
0: ఈ అలంకార నిమిత్తమై అనేక ఆభరణాలు మనం కల్పించుకుంటున్నాం.
1: వీ హ్యావ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ జ్యువెలరీ ఫర్ ఆన్ డెకరేషన్.
0: కనుక మన నిత్య అనిత్యమైనటువంటి యొక్క జీవిత నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాటు మనం గావించుకుంటున్నామే కాని సత్యంగా ఉన్నది ఒక్కటే, అదే నిత్యమైనటువంటి యొక్క చైతన్యం.
1: ఫర్ దిస్ టెంపరీ లైఫ్ వీ హ్యావ్ ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ థింగ్స్, బట్ దేర్ ఇస్ వన్ దట్ ఈస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ నవరాత్రి మహోత్సవములందరా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ది నవరాత్రి సెలబ్రేషన్?
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తిని,
1: ద వరల్డ్లీ పవర్,
0: దీనిని స్వాధీనము గావించుకొని,
1: హ్యావ్ కంట్రోల్ ఓవర్ దట్,
0: తద్వారా
1: త్రూ దట్
0: మానసిక తృప్తిని కలిగించుకోవటం.
1: వన్ కెన్ హ్యావ్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: ఈ మానసిక తృప్తి సులభంగా తీరేటువంటిది కాదు.
1: ద మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్ నాట్ సో ఈజీ.
0: ఒకటి తీరిన తక్షణమే మరొకటి కావాలని ఆశిస్తుంటారు.
1: వెన్ వన్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెక్స్ట్ ఒరిజినేట్స్.
0: కనుక ఈ ఆశలకు అంత్యమే లేదు.
1: దేర్ నో లిమిట్ ఫర్ దీస్ ఎస్పిరేషన్స్.
0: కనుకనే దీనికి కోరిక కామము అని పేరు పెట్టారు.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ కోరిక కామము డిజైర్.
0: మనకు కావలసినటువంటి కోరికని,
1: వాట్ వీ నీడ్ ఇస్ దిస్ డిజైర్.
0: మోక్షము కావాలి అనేది కూడా కోరికని.
1: టు ఎస్పైర్ టు ఎక్స్పెక్ట్ లిబరేషన్ ఇస్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: ఈ కోరికలనేటువంటి ఉండినంత వరకు కూడాను మనకు ఈ ప్రాకృతమైనటువంటిది బంధించే ఉంటుంటారు.
1: సో లాంగ్ వీ హ్యావ్ డిజైర్ వీఆర్ బౌండ్ బై ద వరల్డ్.
0: మోక్షం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెన్ బై లిబరేషన్?
0: మొన్న చెప్పారు,
1: స్వామి సెడ్ ద అదర్ డే,
0: మోహాము
1: మోహాము.
0: ఈ మోహము అనేటువంటిది పోతే మోక్షము.
1: ద మూమెంట్ మోహము ఇస్ గాన్ యూ హ్యావ్ మోక్ష.
0: అక్షరముకు మోహ,
1: మో సిలబుల్ స్టాండ్స్ ఫర్ మోహ.
0: ఛ అనేటువంటి దానికి క్షయము.
1: క్షమెంట్ ద డిమినిషింగ్.
0: ము అనే దానికి ముక్తి.
1: Movement, mukti or liberation.
0: Mochamu, mohachayamu mochamu.
1: Mohamu means that is that moha is gone.
0: Aga parimitamainatvanti yokka, anityamainatvanti yokka, vanchalanu nirmoolanga avinchukotame mocham.
1: To make oneself free from these temporary desires.
0: I think denini manam aasinchali.
1: Then what she should
0: desire? Nitya satyamainatvanti yokka divyattam okati unnadi.
1: There is one divinity which is all truth and permanent.
0: Ye prema.
1: That is love.
0: Prema anetundi prakrutamainatundi kaadu.
1: Love is not worldly.
0: Manu prakrutamainatundi dantlo marchukoni ee premanu oka vidhamaina anuraganga anubhavistunnam.
1: We make use of this love in this world and experience it as
0: anuraga. Kalli prema anukuntunnam adi prema kaadu adi anuragame.
1: The love between the mother and the child is anuraga.
0: Bharya bhartala prema antunna adi prema kaadu adi anuragame.
1: The love between husband and wife is anuraga but not love.
0: Kaga ee naadu lokamulo manam emi anubhavistunnamo ivanni kudunu mohamuto koodina anuragamule.
1: So all kinds of love we experience, they have this
0: prakrutamaina vaatchalanni kudunu anuragamule.
1: All physical desires are anuraga.
0: ఈ అనురాగం ఎప్పుడు వస్తుంది?
1: వెన్ డూ గెట్ దిస్ అనురాగ?
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ డిసపియర్స్ దేర్ ఆఫ్టర్.
0: కుమారుడు,
1: ద సన్,
0: ఈ కుమారుడు నీతో పాటు పుట్టాడా?
1: యాజ్ హి బోర్న్ అలాంగ్ విత్ యూ?
0: కాదు, మధ్యలో వచ్చాడు.
1: హి కేమ్ ఇన్ బిట్వీన్,
0: కాబట్టి మధ్యలో పోతున్నాడు.
1: దేర్ ఫోర్ హి డిసపియర్స్.
0: భర్త భార్య వీరు ఒకే తొలి పుట్టిన తక్షణమే భార్యాభర్తలుగా వచ్చారా?
1: ద హస్బెండ్ అండ్ వైఫ్ దే వర్ నాట్ బోర్న్ లైక్ దాట్.
0: కొంతకాలములకు ఈ సంబంధం ఏర్పడిపోయింది.
1: They have that relationship for some time.
0: Okay, you madhyalo vachinave venni.
1: They have come in between.
0: Kadavu
1: money.
0: Manam puttina appudu teeskoni vachama?
1: Have we brought it at the time of birth?
0: Otti chetone vacham.
1: We came with empty hands.
0: Poya sarela otti chetone pothunna.
1: We return with empty hands.
0: Idi madhyalo vachindi, madhyalo pothundi.
1: This has come in the midst and lay.
0: Kavati ivi madhyalo vachinatundi passing clouds ivanni.
1: They are just passing clouds.
0: Ee passing clouds vanti ee mohamunaku abhimanam ane peru kaadi prema ane peru kaadu.
1: The passing clouds moha is abhimana, but it cannot be love.
0: Puttaka puramo bhagavantunnadu.
1: There is God prior to your birth.
0: Ee jeevitamulo bhagavantunnadu.
1: In your life there is God.
0: Neevu maraninchin tarvata bhagavantunnadu.
1: Even after your death there is God.
0: Bhagavantudu vachi poyye tundi margamu lene tundi vaadu.
1: God neither comes nor leaves.
0: Raaka pogalu lene tundi oka tattva divyattam.
1: The divinity is that which neither comes nor leaves.
0: Dani paina premane nijamaina prema.
1: Real love towards the divinity is the true love.
0: Kanukane ee madhyalo cherinatvandanta kodanu konni rakamulaitundi pronunciation antaru, shabdam yokka maarpule.
1: Those that come in between are the changes in the sounds, pronunciation.
0: Oka ammayini oka abbayiki ichi pelli chestunnaru.
1: A boy and a girl were married.
0: Idi marriage annaru.
1: This is called marriage.
0: ఒక జీవాత్ముడు పరమాత్మతో చేరిపోతున్నాడు, దీనికి మరిజి అన్నారు.
1: వెన్ జీవాత్మ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ ది పరమాత్మ,
0: ఇది మరిజ్.
1: దట్ ఈస్ మ్యారేజ్, దట్ ఈస్ మరిజ్.
0: ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ గా ఉంది కానీ ఇవి రెండు ఏకమే.
1: దర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ప్రొనౌన్సియేషన్ బట్ బోత్ ఆర్ వన్.
0: మనస్సు భగవంతుని యందు లగ్నము కావటం లేదు అంటాం.
1: Mind has no concentration
0: on God. What is meant by
1: concentration?
0: చేరిపోవటమే.
1: Merger.
0: చూసా, లగ్న పత్రిక కొట్టిస్తున్నాం అంటారు. లగ్న పత్రిక అంటే ఏమిటి? అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి లగ్న పత్రిక కొట్టిస్తున్నాం.
1: What do you mean by lagna patrika or wedding invitation? This boy is going to be married to that girl.
0: కనుక జీవాత్మ పరమాత్మ ఐక్యంతో కూడేటువంటిదే, దీనికి మర్జీ అన్నారు. దీనికి కూడా ఒక విధమైనటువంటి దివ్యత్వమే.
1: The unity of the individual with the divinity is merger.
0: కనుక ప్రాకృతమైన మార్గము యందు
1: ఇన్ వరల్డ్లీ పాత్
0: అనేక విధమైన సాధనలు చేసి
1: అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్,
0: దీనిని దుర్గా లక్ష్మీ సరస్వతి అని పేరు పెట్టుకుని
1: నేమింగ్ దెం యాస్ దుర్గా లక్ష్మీ సరస్వతి,
0: తద్వారా ఈ 10 దినములు కూడాను ఆరాధనలు సల్పుతూ వస్తున్నారు.
1: వి వర్షిప్ ఇన్ ఆల్ దీస్ 10 డేస్.
0: ఇవి ఎప్పుడు ప్రారంభమైనాయి?
1: వెన్ డు దే బిగిన్?
0: ఇవి త్రేతాయుగంలో,
1: దీస్ ఇన్ త్రేతాయుగ,
0: పాండవులు అరణ్యవాసం జరిపే సమయంలో,
1: వెన్ పాండవ్స్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్,
0: 13 సంవత్సరము జరిగి 14 సంవత్సరంలో,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ 13 ఇయర్స్ ఇన్ ద 14th ఇయర్,
0: అజ్ఞాతవాసము చేసేప్పుడు,
1: వెన్ దే ఆర్ స్పెండింగ్ దిస్ అజ్ఞాతవాస
0: పీరియడ్, ఆయుధములంతా కూడా ఎక్కడో దాచిపోవాలి.
1: దే వర్ కీపింగ్ ఆల్ దేర్ ఆర్నమెంట్స్ ఇన్ సీక్రెసీ.
0: ఎక్కడ దాచిపోవాలి అనుకుంటప్పుడు కృష్ణుడు దీనికి చక్కని ఉపాయం చెప్పాడు.
1: Where to keep them in secrecy? Krishna told them at the once.
0: Jambi chetti pahile dachi pondi annadu.
1: They are to be kept on the top of the Jambi tree.
0: Andulo oka vidhamaina patti shakti samarthyam untunnayi.
1: It has got the power and capacities.
0: Adi thick ga untuntadi aa vruksham anta kudanu.
1: The Jambi tree is thick.
0: Ee vruksham inopala ivanni dachi pettinappudu evariki anta sulabhanga kanipinchetundi kaadu.
1: When these are hidden there, no one can find out.
0: అది కొమ్మలంతా కూడా అగ్నిమయంగా ఉంటుంటాది.
1: ఆల్ బ్రాంచెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫైర్.
0: యజ్ఞము సరిపోయే పూర్వం కూడాను కింద ఒక కర్ర పైన ఒక కర్ర పెట్టి దాన్ని చిలుకుతారు, దాంట్లో అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ యజ్ఞ దే బ్రింగ్ 2 స్టిక్స్ అండ్ రబ్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అవుట్ ఆఫ్ విచ్ ఫైర్ ఎమనేట్స్.
0: కనుకనే ఈ అగ్నిని అగ్ని కాపాడగలదు కానీ అగ్నిని మరొకటి కాపాడలేదు.
1: ఫైర్ అలోన్ కెన్ ప్రొటెక్ట్ ద ఫైర్, నథింగ్ ఎల్స్.
0: ఏది వేసినా ఫైర్ భస్మం చేస్తుంది.
1: ద ఫైర్ వుడ్ బ్రింగ్ టు,
0: కానీ ఫైర్ ను మాత్రం ఫైర్ కాపాడుతుంది.
1: బట్ ఫైర్ వుడ్ ప్రొటెక్ట్ ద ఫైర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో కృష్ణుని ఉపదేశాలను పురస్కరించుకుని ఆ జంబి వృక్షంలో వీటినంతా దాచారు.
1: బేసింగ్ ఆన్ ది అడ్వైస్ గివెన్ బై కృష్ణ దే హావ్ హిడెన్ ఇట్ ఆన్ జంబి ట్రీ.
0: తిరిగి వాటిని ధరించే సమయంలో,
1: వెన్ దే వర్ టేకెన్,
0: ఆ విధమైన యొక్క శక్తి సామర్థ్యం చేతనే వాళ్ళు ప్రార్థించి దానిని సాధించారు.
1: దే ప్రేడ్ విత్ ఆల్ దేర్ పవర్ అండ్ కెపాసిటీ అండ్
0: దే ఆయుధములే ఈ యుద్ధంలో విజయాన్ని సాధించింది.
1: ద టోర్నమెంట్ ఓన్లీ బ్రాట్ దెం విక్టరీ.
0: ఈ యుద్ధంలో విజయాన్ని సాధించటమే విజయదశమి.
1: ద ఆర్మమెంట్స్ బ్రాట్ దెం ద విక్టరీ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ విజయదశమి.
0: రామును కూడాను,
1: రామ
0: పూర్వము ఈ త్రేతాయుగమునందు,
1: ఇన్ త్రేతాయుగ,
0: లంకకి వెళ్లి,
1: హావింగ్ గాన్ టు లంక,
0: రావణ్ మద్దతు జరిపి,
1: స్లేయింగ్ రావణ,
0: తిరిగి అయోధ్యలో వచ్చి పట్టాభిషేకం చేసుకోవటం విజయదశమి.
1: రిటర్న్ టు అయోధ్య వేర్ హీ వాస్ కరోనేటెడ్.
0: కనుక విజయదశమి అనేటువంటిది,
1: సో విజయదశమి
0: విజయాన్ని సాధించినటువంటిది,
1: దట్ విచ్ కన్ఫర్స్ విక్టరీ.
0: కనుక ఆనాటి నుండి కూడా విజయదశమిని పూజిస్తూ వచ్చారు.
1: సిన్స్ దట్ టైమ్ విజయదశమి ఇస్ సేక్
0: దుర్గాగా ప్రాకృతమైనటువంటి శక్తే దుర్గా.
1: దుర్గా ఈజ్ ఫిజికల్ ఎనర్జీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి శక్తిలో అనంతమైనటువంటి యొక్క శక్తి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎనర్జీ దర్ ఇస్ ఇన్ఫినిట్ పవర్.
0: సంకల్పములకు ఇట్టిది అట్టిది అనే నియమం లేదు.
1: ఫర్ థాట్స్ దర్ ఇస్ నో లిమిటేషన్.
0: మనిషి అయినా మరణించవచ్చు కానీ సంకల్పములు మరణించలేవు.
1: మ్యాన్ మే డై బట్ నెవర్ హిస్ థాట్స్.
0: సంకల్పములు శాశ్వతమైనటువంటివి.
1: ద థాట్స్ ఆర్ పర్మనెంట్.
0: ఈ శాశ్వతమైనటువంటి సంకల్పములను మానవుడు సత్య మార్గములందే దీనిని సాధించాలి.
1: He should put these permanent thoughts along the righteous path.
0: ఈ సంకల్పము ఈ విధమైనటువంటి యొక్క మార్గము సాధన రెండు కూడా ఎలాంటి అంటే,
1: ద థాట్ అండ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్
0: పొగ నిప్పు వంటివి.
1: ఆర్ లైక్ ద ఫైర్ అండ్ ద స్మోక్.
0: ఈ పొగ అధికమైనప్పుడు నిప్పు అణిగిపోతుంది.
1: As the smoke is more and more, the fire
0: disappears.
1: When the fire is more, the smoke reduces.
0: అదే విధంగానే ప్రాకృత శక్తి పరాశక్తి రెండింటి యందు కూడాను పరాశక్తి అధికమైనప్పుడు ప్రాకృత శక్తి అణిగిపోతుంది.
1: When spiritual power is more, the worldly power reduces.
0: కనుక పరాశక్తి అణిగిపోయినప్పుడు ప్రాకృత శక్తి పరిచిపోతుంది.
1: When the spiritual power is less, the worldly power increases.
0: కనుకనే మనం ప్రాకృత పవర్ ను తగ్గించుకొని పరాశక్తి తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై ప్రాకృతంగా వైరాగ్యము అని చెప్పారు.
1: To reduce this worldly power and to increase the spiritual power, we should take the path of renunciation. The more and more you control the worldly power, the spiritual power would increase. Out of this thought arises ichchāsakti. Out of this ichchāsakti,
0: medhāsakti,
1: the medha shakti,
0: vichachana shakti,
1: the discrimination,
0: vak shakti,
1: the word,
0: grahana shakti, nirnaya shakti,
1: the decision,
0: ivanni kollu ichcha shakti nunde vastunnayi.
1: All come out of ichcha shakti.
0: ఈ ఇచ్చాశక్తిని మనము అభివృద్ధి పరచుకోవాలంటే ఈ దేవి అనగా ప్రాకృతమైన ప్రార్థనలు జరపాలి.
1: టు డెవలప్ దిస్ ఇచ్చాశక్తి వీ షుడ్ ప్రే దేవి.
0: ఇచ్చాశక్తి ద్వారానే సర్వశక్తులు కూడా మనకు సమకూరుతున్నాయి.
1: త్రూ దిస్ ఇచ్చాశక్తి వీ కెన్ హ్యావ్ అదర్ కెపాసిటీస్ పవర్స్.
0: ఈ ఇచ్చాశక్తి మనలో ఆవిర్భవించాలనుకుంటే ప్రాకృత శక్తులను డిజైర్స్ క్రమక్రమేణ తగ్గించుకుంటూ రావాలి.
1: టు డెవలప్ ఇచ్చాశక్తి వీ షుడ్ రెడ్యూస్ ద వరల్డ్లీ డిజైర్స్.
0: దీనికి చక్కని ఉదాహరణము సాక్ష్యం కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది.
1: ఫర్ దిస్ దేర్ ఇస్ అ విట్నెస్ విచ్ ఆల్ ఆఫ్ యు నో.
0: మీకు కాఫీ తాగాలని ఆశ.
1: You got a desire for coffee.
0: Tea tagalani aasa.
1: Desire for tea.
0: Cigarette tagalani aasa.
1: And you desire
0: to smoke. Tagalani aasa.
1: Drink.
0: ఇలాంటి ఆశలు ఎన్నో ఉంటుంటాయి.
1: దర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 20 ఆశలు ఉంటాయి అనుకోండి.
1: సపోజింగ్ దర్ 20 డిజైర్స్.
0: 10 ఆశలను మీరు తగ్గించుకోండి, ఇచ్చాశక్తి పెరిగిపోతుంది.
1: ఇఫ్ యూ రిడ్యూస్ 10 డిజైర్స్, ఇచ్చాశక్తి విల్ డెవలప్.
0: మీరు కాఫీ తాగడం కొంచెం మానేసేయండి, రెండో రోజు చూడండి, మీ ఇచ్చాశక్తి అభివృద్ధి అయిపోతుంది.
1: స్టాప్ టేకింగ్ కాఫీ, ది ఇచ్చాశక్తి విల్ డెవలప్.
0: మీరు ఏదైనా ఇంకా కొన్ని దురభ్యాసాలు ఉంటున్నాయనుకోండి, ఆ వాటిని తగ్గించండి, ఇచ్చాశక్తి పెరిగిపోతుంది.
1: Bring down the bad habits, ichchāsakti will develop.
0: Kaduka ichchāsakti peragalantunte prakruta shaktunu avishtalu tagginchukuntu raavali.
1: For ichchāsakti to develop, we should reduce the desire.
0: Dinni vedantam vairagyamu ani chepparu.
1: This in Vedanta it is called vairagya.
0: Vairagyamega prakrutamainatunte vanchalanu అదుపులో పెట్టుకోవటమే వైరాగ్యం.
1: వైరాగ్య డిటాచ్మెంట్ మెంట్ టు రిడ్యూస్ ద వర్డ్
0: ఇస్ వదలే అడవికి పోవటం కాదు వైరాగ్యం.
1: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ ద ఫారెస్ట్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: దైవ భావాన్ని పెంచుకోవాలి.
1: టు హ్యావ్ ద డివైన్ ఫీలింగ్.
0: లోక భావాన్ని తుంచుకోవాలి.
1: రిడ్యూస్ ది వరల్డ్లీ ఫీలింగ్.
0: ఈ విధమైన యొక్క బ్యాలెన్స్ కొంతవరకు మీరు ఫాలో చేసినప్పుడే, అనుసరించినప్పుడే ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రాకృత శక్తి మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ యూ హ్యావ్ దిస్ బ్యాలెన్స్ దెన్ యూ విల్ హ్యావ్ దిస్ వరల్డ్లీ పవర్.
0: ఈ ప్రాకృత శక్తులను మనం సాధించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎక్వైరింగ్ ద వరల్డ్లీ పవర్,
0: శరీరమునందు ఉండేటువంటి యొక్క సంకల్ప శక్తులు మర్చిపోతాయి.
1: ద సంకల్ప శక్తి, ద థాట్ పవర్ ఇన్ ద బాడీ వుడ్ ఇంక్రీజ్.
0: ఆ సంకల్ప శక్తులే లక్ష్మీ ప్రసన్నము అని.
1: ద థాట్ పవర్ ఈజ్ లక్ష్మీ ప్రసన్నము.
0: ప్రాకృత శక్తియే దుర్గా.
1: ద వరల్డ్లీ పవర్ ఇస్ దుర్గా.
0: సంకల్ప శక్తియే లక్ష్మి.
1: ద థాట్ పవర్ ఇస్ లక్ష్మి.
0: వాక్ శక్తియే సరస్వతి.
1: ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఇస్ సరస్వతి.
0: కనుకనే ఈ మూడింటిని కూడాను మనము సాధించే నిమిత్తమై ప్రాకృతమైనటువంటివి ఈ నవరాత్రుల్లో మనము జపములు, ధ్యానములు ఇలాంటివి చేసి ప్రాకృత శక్తిని మనము సంపాదించుకుంటున్నాం.
1: టు అకంప్లిష్ దీస్ త్రీ డ్యూరింగ్ నవరాత్రి డేస్ వీ ఆఫర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
0: కేవలము ప్రార్థించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ మియర్లీ ప్రే.
0: ప్రార్థన పెదవుల నుంచి మాత్రమే వస్తున్నాయి.
1: The prayer comes out of mere lips only.
0: కాదు కాదు, హృదయము నుంచి రావాలి.
1: The prayer should come out of the heart.
0: కాన మన ప్రార్థన హృదయ సంబంధమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: సో ప్రేయర్ ఇస్ రిలేటెడ్ టు ది హార్ట్.
0: ఆ హృదయమే క్షీరసాగరం.
1: దట్ ఈస్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: ఆ క్షీరసాగరం అనేటువంటి స్థానం నుంచినే లక్ష్మి ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ మిల్క్ ప్రెజెంట్
0: ధ్యానములు ఇలాంటివి చేసి ప్రాకృత శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: టు అకంప్లిష్ దీస్ త్రీ డ్యూరింగ్ నవరాత్రి డేస్ వీ ఆఫర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
0: కేవలము

0: That is the ocean of milk.
1: ఆ క్షీరసాగరం అనేటువంటి స్థానం నుంచినే లక్ష్మి ఆవిర్భవిస్తుంది.
0: Out of the ocean of milk present in the heart, the Lakshmi originates.
1: కాని లక్ష్మి ఆవిర్భవించేటప్పటికి,
0: as Lakshmi originates,
1: వాక్ శుద్ధి లభ్యమైపోతుంది.
0: You will have purity of
1: word. మనం ఏది చెప్పినా కూడా అది సత్యమైపోతుంది.
0: Whatever you utter, it is bound to be truth.
1: సత్యము రుతము అని రెండు ఇక్కడ భాగములు ఉంటున్నాయి.
0: హియర్ దర్ ఆర్ టూ థింగ్స్, సత్య అండ్ రుత.
1: రుతం అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై రుతం?
1: అనగా మనస్సుతో, వాక్కుతో, క్రియతో ఏకత్వం కూర్చున్నటువంటిదే రుతము.
0: రుతము ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: అనగా త్రికరణ శుద్ధియే రుతము.
0: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ రుత.
1: ఇది రుతము అని విశ్వసించి,
0: having faith in rutamu,
1: rutamargani anusarinchi,
0: following path of ruta,
1: vaakkulu paatinchadame satyam.
0: To speak henceforth is truth.
1: Cheppinavanta satyam kaadu.
0: What all that is said is not true.
1: Ee moodinti yokka ekatvamto cheppinadi satyam.
0: That which is uttered with the unity of these three is truth.
1: Moodu ekam kaakunda cheppinavi satyam kaadu, adi asatyame.
0: When there is no unity between these three, it is not truth but falsehood.
1: Aa yokka సత్యాన్ని మనం అనుసరించటమే ధర్మము అని చెప్పాను.
0: ఫాలోయింగ్ దట్ పాత్ ఆఫ్ ట్రూత్ ఇస్ ధర్మ ఆర్ రైచువస్నెస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ దాన్ ట్రూత్.
1: సత్యమనే పునాది పైనే ధర్మం అనే భవనాన్ని కట్టాం.
0: బేసింగ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఇస్ కన్స్ట్రక్టెడ్.
1: కనుక ఈ పునాది భద్రం లేకపోతే,
0: when the foundation is not secure,
1: ఈ ధర్మం అనేటువంటి భవనం మనకు ఉండలేదు.
0: ద మ్యాన్షన్ ఆఫ్ రైచువస్నెస్ కెనాట్ బి సేఫ్.
1: నీటి బుడగ వంటి,
0: ద వాటర్ బబుల్ లైక్,
1: ఈ భవనమునకు,
0: బిల్డింగ్,
1: నిలకడ ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డు యూ ఫైండ్ ఇట్ స్టడీ?
1: ఇది నీటి బుడగపై నిర్మించుకున్నటువంటిది ఈ యొక్క జీవిత భవనం.
0: దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ఇస్ బిల్ట్ ఆన్ ద వాటర్ బబుల్.
1: అది ఏ సంకల్ప భవనం.
0: దట్ ఈస్ ది మ్యాన్షన్ ఆఫ్ థాట్.
1: ఆ సంకల్ప భవనం ఇచ్చా భవనంగా మారిపోవాలి.
0: ద బిల్డింగ్ ఆఫ్ థాట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద బిల్డింగ్ ఆఫ్ ఇచ్చా.
1: ఇచ్చాశక్తిని క్రియాశక్తిలో మార్చినప్పుడే జ్ఞానశక్తి మనకు లభిస్తుంది.
0: ద ఇచ్చాశక్తి షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు క్రియాశక్తి, దెన్ యూ హావ్ జ్ఞానశక్తి.
1: ఈ క్రియాశక్తి రెండింటిని కూడా చేర్చినప్పుడే జ్ఞానశక్తి మనం ఆవిర్భవిస్తుంది.
0: ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఇచ్చాశక్తి అండ్ క్రియాశక్తి యూ హావ్ జ్ఞానశక్తి.
1: ఇచ్చాశక్తి వాటర్.
0: ఇచ్చాశక్తి ఇస్ వాటర్.
1: క్రియాశక్తి షుగర్.
0: క్రియాశక్తి షుగర్.
1: ఈ రెండింటిని మిక్స్ చేసే సిరప్ అనేటువంటి జ్ఞానశక్తి మనకు వచ్చేస్తుంది.
0: వెన్ యు మిక్స్ దీస్ టు ద వాటర్ అండ్ షుగర్ యూ గెట్ దిస్ సిరప్ ది జ్ఞానశక్తి.
1: కనుక జ్ఞానశక్తి మనకు లాభాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ జ్ఞాన,
1: జ్ఞానమే మనం ఆవిర్భవించినప్పుడే,
0: వెన్ విజ్డమ్ ఒరిజినేట్స్,
1: నానాదేవతు కైవల్యం,
0: దెన్ యూ విల్ హ్యావ్ లిబరేషన్.
1: కనుక నవరాత్రి పూజలు అనేటువంటివి ఏదో ఒక దుర్గ ఉంది, సరస్వతి ఉంటుండాది, లక్ష్మి ఉంటుండాలి. ఆ లక్ష్మి మిసెస్ విష్ణువు, దుర్గా మిసెస్ శంకర, ఈ యొక్క సరస్వతి మిసెస్ బ్రహ్మ అని ఈ రకంగా మనం పెట్టుకుంటే ఇవన్నీ ప్రాకృతమైనటువంటివిగానే వస్తుంటాయి.
0: వెన్ వీ వర్షిప్ దుర్గా లక్ష్మి సరస్వతి యాజ్ మిసెస్ సో అండ్ సో, దట్స్ ఓన్లీ వరల్డ్లీ ఫార్మ్ ఆఫ్ వర్షిప్.
1: కనుక ఇవి కాదు ఆ శక్తులు.
0: దట్స్ నాట్ ద పవర్ ఇన్ డీ.
1: ప్రాకృతమైనటువంటి దీంట్లో సర్వశక్తులు ఉంటున్నాయి. విశ్వమంతా విష్ణు వివిధ రూపములే.
0: The entire universe is nothing but the various forms of Vishnu.
1: అన్ని విష్ణు యొక్క స్వరూపాలు.
0: All are the forms of Lord Vishnu.
1: ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: We should have full faith in this unity.
1: మరి ఎన్ని ఆభరణాలు అయినప్పటికీ బంగారు ఒక్కటే.
0: There may be various ornaments but gold is one.
1: ఎన్ని గోవులు అయినప్పటికీ పాలు రంగు ఒక్కటే.
0: There may be many cows but color
1: ఎన్ని దేశాలు ఉండినప్పటికీ భూమి ఒక్కటే.
0: There may be many countries but earth is one.
1: ఎన్ని నక్షత్రాలు ఉండినప్పటికీ ఆకాశం ఒక్కటే.
0: There may be many stars but sky is one.
1: ఎంత మంది ప్రజలంతా ఇక్కడ కూర్చున్నప్పటికీ వాళ్ళ బ్రీతింగ్ బ్రేత్ అవుట్ అనగా బ్రెత్ ఒక్కటే.
0: So many are seated here but their breathing process is one and the same.
1: Beings are many, breath is one.
0: Beings are many, but the breath is one.
1: దానిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: That we should cognize as the principle of unity.
1: నాకు ఒక గాలి, ఇతరికి మరొక గాలి, మీకు మరొక గాలి లేదు, అందరికీ ఒకే గాలి.
0: I don't breathe one air and you another. We breathe same.
1: కనుకనే ఈ పంచభూతములు సర్వులకు సమానమే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కామన్ టు ఎవ్రీవన్.
1: పంచభూతములు ప్రాకృతమైనటువంటివి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వరల్డ్లీ.
1: పరాతత్వమునందు భూతములే లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఆర్ నో ఎలిమెంట్స్.
1: ఇవన్నీ యమదూతలు.
0: దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ యమ.
1: అది అవధూతలు.
0: దే ఆర్ అవధూతాస్.
1: అవధూత తత్వానికి మనం పోవాలంటే యమదూతాన్ని మనం తప్పించుకోవాలి.
0: టు రీచ్ అవధూత వి షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ యమదూత.
1: కానీ ఈ ఏ రీతిగా తప్పించుకోవడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ యమదూతాస్?

0: భగవత్ప్రేమని పెంచుకున్నప్పుడే ఇవన్నీ మనకు సులభంగా వీడిపోతాయి.
1: When you have incessant love on God, you can have this.
0: ఆకాశంలో మేఘములు సంచరిస్తున్నాయి.
1: There are so many clouds around.
0: చూస్తూ కూర్చోకొచ్చేపు.
1: You watch for some time.
0: కానీ ఆ మేఘములన్నీ కూడా వీడిపోతున్నాయి.
1: But all clouds disappear.
0: ఇది ఎంతసేపు ఉంటున్నాయి ఈ మేఘములు?
1: How long they last?
0: మన హృదయమే ఆకాశము.
1: Our heart is sky.
0: మన థాట్స్ ఏ క్లౌడ్స్.
1: థాట్స్ ఆర్ క్లౌడ్స్.
0: మన బుద్ధే సూర్యుడు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సన్.
0: మన మైండ్ ఏ చంద్రుడు.
1: ద మైండ్ ఇస్ మూన్.
0: ఈ క్లౌడ్స్ అనేటువంటి కొన్ని దిట్టమైనటువంటివి దట్టమైనవిగా వచ్చినప్పుడు ఈ మూన్ అండ్ సన్ బ్లాక్ అయిపోతాయి.
1: ద థాట్స్ ద క్లౌడ్స్ వెన్ దే ఆర్ థిక్ యు డోంట్ ఫైండ్ ద సన్ అండ్ ద మూన్.
0: కానీ కొంతసేపు మాత్రమే అంధకారం కమ్ముతుంది.
1: దేర్ బి డార్క్నెస్ ఫర్ సమ్ టైమ్.
0: కొంత నీవు శాంతపరచుకుంటే ఈ అంధకారములంతా కూడా చల్లారిపోతాయి, జారిపోతాయి, కదిలిపోతాయి.
1: When you wait for some time, the clouds vanish and the darkness would be dispelled.
0: కనుక ఈ క్లౌడ్స్ అనేటువంటివి మన థాట్స్ ఏ క్లౌడ్స్.
1: ద క్లౌడ్స్ వెరీలీ ఆర్ అవర్ థాట్స్.
0: ఈ థాట్స్ ను తగ్గించుకోవటమే వైరాగ్యము.
1: రెడ్యూసింగ్ వన్స్ ఓన్ థాట్స్.
0: థాట్స్ తగ్గిపోతాయో కోరికలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి.
1: When thoughts are reduced, the desires are reduced consequently.
0: కనుక దైవతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop divine nature.
0: ప్రకృతి తత్వాన్ని మనం తృంచుకోవాలి.
1: We should cut off the worldly nature.
0: ఈ విధమైనటువంటి మార్గమును ఈ నవరాత్రుల్లో అనుభవిస్తూ దేవీ పూజ అనేటువంటి మార్గంలో ప్రకృతిలో అందరూ అందుకోగలుగుతున్నారు.
1: This path is followed during Navaratri celebrations in the form of Devi Puja and experience.
0: మన కోరికలంతా కూడాను,
1: all our desires,
0: కొన్ని మంచి చెడులతో కూడి ఉంటాయి.
1: Or combination of good and bad.
0: కొన్ని చాలా కఠినమైనటువంటివిగా కూడా ఉంటుంటాయి.
1: Some are very strong ones.
0: ఇదే రాక్షసత్వము అని.
1: That is demonic nature.
0: ఇప్పుడు మానవుని యందు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: In man there are three states.
0: ఒకటి మానవత్వం.
1: One, the human quality.
0: మానవులలోని మానవుడు.
1: The human quality within the human being.
0: మానవులలోని దానవుడు.
1: The demonic nature within the human being.
0: మానవులలోని పశువు.
1: And the beast in man.
0: మానవత్వంలోని దివ్యత్వం.
1: And the divinity within the human being.
0: చూడండి, ఒక్క మానవుడి ఎందే ఈ మూడు కూడా ఉండి దీనికి అతీతమైన దివ్యత్వం కూడా ఇందులోనే ఉంటుంది.
1: ఇన్ హ్యూమన్ బీయింగ్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్, బియాండ్ దట్ దేర్ ఇస్ డివినిటీ.
0: దేహాన్ని అనుసరించేటువంటి అది,
1: దట్ విచ్ ఫాలోస్ ద బాడీ,
0: పశుత్వము.
1: ఇస్ ద నేచర్ ఆఫ్ అన్ అనిమల్.
0: మనసును మాత్రమే అనుసరించేటువంటిది,
1: ద వన్ దట్ ఫాలోస్ ద మైండ్,
0: దానవత్వము.
1: ఇస్ ద డెమోనిక్ క్వాలిటీ.
0: ఆత్మను మాత్రమే అనుసరించేటువంటిది,
1: ద వన్ దట్
0: దివ్యత్వము.
1: ఇస్ డివినిటీ.
0: ఆత్మ మనో దేహములను అనుసరించేటువంటిది మానవత్వం.
1: దట్ విచ్ ఫాలోస్ ద ఆత్మ, ద మైండ్ అండ్ ద బాడీ ఇస్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఆత్మ, మైండ్, బాడీ ఈ మూడింటిని అనుసరించేటువంటిది మానవత్వం.
1: దట్ విచ్ ఫాలోస్ దీస్ త్రీ, ఆత్మ, మైండ్ అండ్ ద బాడీ ఇస్ హ్యూమన్.
0: కేవలం దేహాన్ని మాత్రమే అనుసరించేటువంటిది, ఇది పశుత్వం.
1: ఇఫ్ వన్ ఫాలోస్ మియర్లీ ద బాడీ, ఇట్ ఇస్ ది అనిమల్ క్వాలిటీ.
0: మన నిత్య జీవితంలో మనం చూస్తున్నాం,
1: వి సీ ఇన్ అవర్ డైలీ లైఫ్,
0: తన దేహంకు ఆకలి కావాలి, దప్పి కావాలి, అది మాత్రమే దేహాన్ని బట్టి అనుసరిస్తుంది.
1: He is angry. He follows the
0: desire of the body. మనసు కానీ,
1: neither the mind,
0: విచక్షణ జ్ఞానం కానీ,
1: nor the discrimination,
0: లేదు, దేహాన్ని మాత్రమే అనుసరిస్తుంది.
1: It follows the body.
0: అది పశుత్వం.
1: That is the quality of an animal.
0: ఇంకా మనసు, మనసును మాత్రమే అనుసరించేటువంటిది దానవత్వం.
1: That which follows the mind is demonic quality.
0: వాడు ఏదైనా చేయాలనుకుంటే విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అనేటువంటి దాన్ని ఏమాత్రం విచారించడు, ఆ మనసును అనుసరించి వాడు మూర్ఖత్వంలో పడిపోతుంటాడు.
1: When he decides to do, he doesn't think of vijnana prajnana, he does it immediately.
0: రావణుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నటువంటి వాడు.
1: రావణ లెర్న్డ్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఎంతో వివేక విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు.
1: He has got intelligence and
0: intellect. కానీ మనసు పోయింది, అపహరించాలి సీతను అని ఆశపడిపోయింది.
1: He thought of captivating Sita.
0: మనసును మాత్రమే అనుసరించినాడు కాబట్టి రావణుడు రాక్షసుడు అయినాడు. కానీ లేకపోతే రావణుడు రాక్షసుడు కాదు,
1: రావణ
0: పరమ భక్తుడు.
1: Ravana merely followed the mind, therefore he became demon, or else he is a great devotee.
0: Kanaka manasuke edaina oka vancha prarambhamayindante neevu kontha kaalam teesko.
1: So when one desire arises out of the mind, take some time.
0: Anusarinchaddu,
1: never follow.
0: Akkada kontha varaku buddhiki pani ichesi,
1: give some work to the intellect.
0: Is it good or bad? Is it right or wrong? Ani vichachana gnanaanni upayog pettuko.
1: Then discriminate whether it's good or bad, right or wrong.
0: అప్పుడు వాడు ఆత్మతత్వంలో ప్రవేశిస్తాడు.
1: Then he will enter into atmic field.
0: కనుకనే దేహతత్వాన్ని అనుసరించేటువంటిది పశుత్వము.
1: Therefore that which follows the body is animal quality.
0: మాత్రమే అనుసరించేది దానవత్వము.
1: That which follows the mind is demonic nature.
0: దేహము మనస్సు ఆత్మ మూడింటిని అనుసరించేటువంటిది మానవత్వం.
1: Therefore, that which follows Atma, mind and the body is human quality.
0: ఆత్మని మాత్రమే అనుసరించేది దైవత్వం.
1: The one that follows Atma is divinity.
0: కనుక మానవుల్లో నాలుగు విధములైన తెగలు ఉంటున్నాయి.
1: So in man these four states are present.
0: కనుక నీకు నీవు దేనిని అనుసరిస్తున్నావు అని నిర్ణయం చేసుకోవటంలో నీకు తగినటువంటి స్వాతంత్రం ఉంటుంది.
1: You have got every liberty to judge which path you are following.
0: దేనికి కాని ఆత్మతత్వమే లేక ఏది కూడా మనం చేయడానికి వీలు కాదు.
1: ఫర్ ఎనీథింగ్ వెన్ దేర్ ఇస్ నో ఆత్మ ఇస్ ది బేసిస్ యూ కాన్ డూ ఎనీథింగ్.
0: కనుక ఆత్మతత్వాన్ని మన మెయిన్ దీంట్లో మనం ఉంచుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఆత్మ ఇస్ ద మెయిన్ వన్.
0: మన హృదయానికి తగినటువంటి యొక్క బలమును మనం సంపాదించాలి.
1: వీ షుడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేది హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: ee physical heart kevalam oka switch board vantidi maatrame.
1: The physical heart is like a switch board.
0: Switch board kani main current lekapothe switch board vasthe em prayojanam.
1: The switch board is functionless when there is no current.
0: Kanuka deeniki nijamaina current ekkada untundadi.
1: Where is the true current?
0: Neela toya madhyastha vidyul leke vaswara divara sukavartanti neela toya madhyastha. ఈ 33 రింగులు ఉండేటువంటి స్పైనల్ కాలం లోపల బిట్వీన్ 9 to 12 ఈ రెండింటి మధ్యలో ఉంటుండేది ప్రాణం.
1: ఇన్ ది వర్టిబ్రల్ కాలం కంప్రైజింగ్ 33 వర్టిబ్రే బిట్వీన్ 9 to 12 ఈస్ ప్రెసెంట్ దిస్ లైఫ్.
0: హార్ట్ లో లేదు ప్రాణము.
1: ద లైఫ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
0: ఇంకా హార్ట్ లోనే ఉంటుంటే ఒక హార్ట్ తీసి ఇంకొక హార్ట్ పెడుతున్నారు.
1: If the life is in the heart, how do you explain transplantation? When this is displaced, what happens to life? They are simply changing the switchboard.
0: కనుక ప్రాణం వేరే ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దట్ సెపరేట్లీ ఎగ్జిస్ట్. దీని
0: సుషుమ్న అని పెట్టారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సుషుమ్న.
0: సుషుమ్న మంచి నిద్ర.
1: సుషుమ్న గుడ్ స్లీప్.
0: గుడ్ స్లీప్ అనేటువంటి ఏమిటి? ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అణగద్రొక్కినదే సుషుమ్న.
1: సుషుమ్న గుడ్ స్లీప్ ఇస్ ద వన్ దట్ విచ్ సబ్డ్యూస్ ద సెన్స్ ఆఫ్ మైండ్.
0: నిద్ర అంటే గొరకలు పెడుతూ నిద్రపోవటం అది కాదు సుషుమ్న.
1: గుడ్ స్లీప్ డజంట్ మీన్ స్నోరింగ్.
0: గుడ్ స్లీప్ అనగా ఏమిటి? ఇంద్రియాలను అణగద్రొక్కి.
1: గుడ్ స్లీప్ మీనింగ్ సబ్డ్యూయింగ్ ద సెన్స్.
0: మనోవేగాన్ని అరికట్టి
1: కంట్రోలింగ్ ద స్పీడ్ ద మైండ్.
0: వాంఛలను కొంతవరకు అదుపులో ఉంచుకొని
1: కంట్రోలింగ్ ద డిజైర్స్.
0: జీవించిన దానిని సుషుమ్న అన్నారు.
1: లైఫ్ లెట్ సో ఈ సుషుమ్న.
0: ఊరికి కళ్ళు మూసుకొని నిద్రపోయినటువంటిది కాదు సుషుమ్న.
1: నాట్ మియర్లీ గెటింగ్ టు స్లీప్ క్లోజింగ్.
0: వేదాంతులంతా సుషుమ్న అనగా గాఢ నిద్ర అంటున్నారు.
1: ద వేదాంతిన్స్ డిస్క్రైబ్ ఇట్ ఎస్ గాఢ నిద్ర ద సౌండ్ స్లీప్.
0: గాఢ నిద్ర అనగా ఏమిటి? ఇంద్రియములతో సంబంధం లేకుండా చూసుకోవటమే గాఢ నిద్ర.
1: సౌండ్ స్లీప్ మెంట్ దట్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ ది సెన్సెస్.
0: కన్నులు ఉన్నాయి.
1: There are eyes.
0: చూస్తున్నావు.
1: You see.
0: కానీ దానిపైన వాంఛలేదు.
1: But you don't desire that.
0: చెవులు ఉన్నాయి వింటున్నావు.
1: There are ears. You listen.
0: దాన్ని ఆకర్షణ లేదు.
1: But you are not attracted.
0: నోరు ఉంది.
1: There's
0: మాట్లాడుతున్నావు.
1: You speak.
0: కానీ ఆ మాటలకు నీకు సంబంధం లేదు. ఇది సుషుమ్న.
1: You are not attracted to the words that you speak. That is సుషుమ్న.
0: కన్ను నుండి కూడా చూచి కూడా దాన్ని ఆకర్షించుకోవటం లేకపోవటం.
1: Yes, eyes he watches, but yet he is not attracted.
0: ఇలాంటి వేదాంత పరిభాషల యందు ఒక్కొక్క పదములకు కూడా ఎన్నో పవిత్రమైన అర్థములు ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఈచ్ వర్డ్ హెస్ డిఫరెంట్ మీనింగ్స్.
0: కనుక మానవుని కామం ఆవరించిందనగా కా మా అనగా కా సుఖము, మా అనగా పరిమితము.
1: సో వెన్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్ కా
0: పరిమితమైనటువంటి యొక్క సుఖమే ఈ యొక్క కామము కోరిక.
1: దిస్ లిమిటెడ్ డిజైర్ ఇస్ కామ.
0: మోహము అనేటువంటిది ఏమిటి? పరిమితమైనటువంటి యొక్క అనిత్యమైనటువంటి వాంఛ.
1: మోహ మెంట్ దట్ ఎ టెంపరీ డిజైర్.
0: ఆ అనిత్యము కూడా పరిమితమైనటువంటిది.
1: ఈవెన్ ద డిజైర్ విచ్ ఇస్ టెంపరీ ఇస్ అగైన్ టెంపరీ.
0: అది అనిత్యములోని నిత్యము అని.
1: దట్ ఈస్ పర్మనెన్స్ ఇన్ ది టెంపరీ.
0: నిత్యములోని అనిత్యము అని.
1: Though it is eternity.
0: నిత్యములోని నిత్యము అని.
1: దట్ విచ్ ఇస్ ట్రూ ఇన్ ట్రూత్.
0: సత్యములోని సత్యమే సత్యం.
1: ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్.
0: ఇన్ని రకములైనటువంటి అర్థములు ఇంత ఉంటున్నాయి.
1: దట్ సో మెనీ మీనింగ్స్.
0: ఈ వేదాంతమును చక్కగా అర్థం చేసుకోవాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: టు అండర్స్టాండ్ దిస్ వేదాంత వన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్.
0: కనుక సరైన సులభమైన మార్గం ఏమిటంటే నిర్మలంగా నిశ్చలంగా భగవంతుణ్ణి ప్రార్థించి ప్రేమించడమే సరైనటువంటి సులభ మార్గం.
1: ది ఈజీ పాత్ ఈజ్ టు ఆఫర్ ప్రేయర్ విత్ ప్యూర్ హార్ట్.
0: తుకారాం చెప్పాడు.
1: తుకారాం సెడ్.
0: ఏ రామా, నాకు జ్ఞానం ఏమిటో నాకు తెలియదు.
1: రామా, ఐ డోంట్ నో వాట్ విజ్డమ్ ఈజ్.
0: భక్తి అంటే ఏమిటో నాకు తెలియదు.
2: ఐ డోంట్ నో వాట్ డివోషన్ ఈస్.
0: యోగం అంటే ఏమో నాకు తెలియదు.
2: ఐ డోంట్ నో వాట్ యోగా ఈస్.
0: నాకు ఈ సత్సంపత్తి అనేటువంటి ఏమీ నాకు తెలియదు.
2: ఐ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ కంపెనీ.
0: యజ్ఞ యాగాదికతో నాకు చేత కాదు.
2: ఐ కెనాట్ అండర్టేక్ యజ్ఞ యాగ.
0: కానీ నిన్ను పట్టాలంటే నా దగ్గర ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
2: But to catch hold of you, I have got only one.
0: Yetti shramanu lekunda.
2: Without any effort.
0: Yetti nashtamu lekunda.
2: Without any loss.
0: Yetti dhana vyayamu lekunda.
2: Without any spending money.
0: Yetti shramanu lekunda.
2: Without any efforts.
0: నిర్మలంగా నిన్ను ప్రేమించటమే ప్రధానమైన శక్తి అన్నాడు.
2: యాజ్ అ ప్యూర్ అనరల్టరేటెడ్ లవ్.
0: ఆ ఒక్కదాన్ని నాకు అనుగ్రహించు చాలు.
2: యు కన్ఫర్ దట్ వన్ అలోన్.
0: నాకు ఇంకేమి నీవు అనుగ్రహించనక్కర్లేదు.
2: ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్.
0: చూసారు ఆ విధమైన యొక్క నిశ్చలమైన యొక్క ప్రేమతత్వం చేతనే భగవంతుని పొందగలిగాడు.
2: దట్ సార్ట్ ఆఫ్ లవ్ హీ కుడ్ హ్యావ్ లిబరేషన్.
0: ఈ రకమైన వాంఛలు అన్ని కూడాను ప్రాకృతంతో కూడినటువంటివి.
2: ఆల్ దిస్ డిజైర్స్ ఆర్ వరల్డ్లీ.
0: ప్రాకృతమైనటువంటి దానికి అంత కూడా ఒక అంత్యం ఉంటుండాలి.
2: ఆల్ దిస్ వరల్డ్లీ డిజైర్స్ హావ్ గాట్ లిమిటేషన్.
0: పెద్ద సముద్రంగా కనిపిస్తుంది.
2: ఇట్ అపియర్స్ యాస్ మైటీ ఓషన్.
0: ఈ సముద్రానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ఈవెన్ ఓషన్ హాస్ బౌండరీస్.
0: దాని లోతు అగాధం అనుకుంటున్నాము.
2: ఇట్ ఇస్ ఫాథమ్లెస్.
0: దానికి కూడా ఒక పరిమితమైనటువంటిగా ఉంటుండాలి.
2: ఈవెన్ ఇట్ హాస్ లిమిట్స్.
0: ఆకాశం చాలా అగమ్యంగా ఉంటుండాలి అనుకుంటున్నాము.
2: వి థింక్ ద స్కై.
0: దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
2: ఇట్ హాస్ లిమిటేషన్.
0: ఎందువల్ల?
2: వై?
0: ఈ ప్రాకృతమైనటువంటి శక్తులు అన్ని కూడాను అక్కడికి పోయేటప్పటికి పరిమితం అయిపోతున్నాయి.
2: ఆల్ దీస్ వరల్డ్ పవర్స్ వెన్ ద రీచ్ దట్ స్టేట్ దే బికమ్.
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
2: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
0: ఈ సైన్స్ పిల్లలంతా.
2: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: సన్ ఉంటున్నాడు.
2: హియర్ ఇస్ సన్.
0: దీని సోలార్ సిస్టమ్ అంటారు.
2: దట్ ఇస్ కాల్డ్ సోలార్ సిస్టమ్.
0: ఈ యొక్క కిరణం యొక్క ప్రకాశము.
2: రేస్, సన్ రేస్.
0: అయితే ఆ సూర్యుడి యొక్క ప్రకాశము డైరెక్ట్ గా భూమిపై దగ్గర పడిందంటే జలము ఉండలేదు. ఇంకా
2: when sun rays reach the earth directly there cannot be water at all.
0: కనుకనే ఈ మనము జరిపేటువంటి నిత్య జీవితంలో నుండి స్మోకింగ్ అనగా పొగ ఇదంతా పోయి ఆ యొక్క సూర్యుడికి మధ్య లోపల ఓజోన్ అనేటువంటి పేరుతో నిలిచిపోయింది.
2: The smoke stands in between in the form of ozone.
0: ఇప్పుడు ఏమైపోయింది? ఈ ఓజోన్ అనేటువంటి దాంట్లో చాలా అధికమైనటువంటి యొక్క పొగలు ఎక్కువైపోయినాయి.
2: Now what happens in this ozone, various smokes join.
0: తద్వారా ఈ ఓజోన్ కూడాను తూటుపడిపోయింది అనగా ఒక రంధ్రం ఏర్పడిపోయింది.
2: సో దిస్ ఓజోన్ లేయర్ ఇస్ పంచర్డ్.
0: కొంత భాగంలో సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా భూమిపైన పడుతున్నాయి.
2: పార్ట్ ఆఫ్ సన్ రేస్ రీచ్ ఎర్త్.
0: ఇది కొంతకాలంలో కొంత ప్రమాదం ఏర్పడుతుంది.
2: దిస్ లీడ్స్ టు డేంజర్ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దీన్ని సరైనటువంటి స్థితికి తెప్పించాలంటే ఏం చేయాలి?
2: వాట్ ఈస్ టు బి డన్ టు సెట్ ఇట్ రైట్?
0: ఈ ఓజోన్ అనేటువంటిది పిల్లలకు బాగా తెలిసిన సైన్స్. పిల్లలకు
2: స్టూడెంట్స్
0: సైంటిస్ట్ కూడా చాలా యోచన చేయటం లేదు.
2: సైంటిస్ట్ ఆల్సో డోంట్ ఎంక్వైర్ ప్రాపర్లీ.
0: మనం ఎక్కువ వృక్షాలు పెంచాలి.
2: వీ షుడ్ గ్రో మోర్ ట్రీస్.
0: ఈ వృక్షాలను పెంచినప్పుడు
2: వెన్ యూ గ్రో ట్రీస్
0: ఈ వృక్షంలో కొంత ప్రాణవాయువులంతా వదిలిపెడుతుంది.
2: దే లీవ్ అవుట్ ఆక్సిజన్.
0: కానీ బొగ్గు పులుసు వాయువును స్వీకరిస్తుంది.
2: దే అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ స్మోక్ అంతా తాను స్వీకరిస్తుంది.
2: They accept the smoke.
0: ఇప్పుడు వృక్షములంతా శిథిలమైపోయినాయి కనుక
2: సిన్స్ ఆల్ ట్రీస్ ఆర్ కట్ ఆఫ్
0: ఈ పొగను కూడా వృక్షములు స్వీకరించలేకపోతున్నాయి.
2: దే కెనాట్ ఎనీ లాంగర్ యాక్సెప్ట్.
0: ఈ పొగ అంతా పైకి పోతూ ఉంటుంది.
2: సో ఆల్ ద స్మోక్ గోజ్ అప్.
0: తద్వారా ఈ ఓజోన్ కూడా దెబ్బతింటుండాలి.
2: దేర్ఫోర్ దిస్ ఓజోన్ లేయర్ ఈజ్ ఎండేంజర్డ్.
0: ఇది ఇంకా ఈ విధంగానే జరుగుతూ పోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది భూలోకమునకు.
2: If it continues like that, it will certainly lead to
0: కనుక ఇప్పుడు మనం చేయవలసిందంటే ఉన్న చెట్లు కొట్టకుండా.
2: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఇస్
0: కొత్త చెట్లు పెట్టి
2: నాట్ టు కట్ ఆఫ్ ది
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అందరూ సుఖపడాలి అనేటువంటి రీతిగా అడవులు పెంచాలి.
2: ప్లాంట్ మోర్ ట్రీస్, డెవలప్ ఫారెస్ట్.
0: ఈ హృదయ అడవిని మాత్రం మనం పెంచుకుంటున్నామే కానీ పిచ్చి పిచ్చి కోరికలతో.
2: We develop the forest of the heart with full of desire.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అడవిని మనం దట్టంగా పెంచుకుంటున్నాము.
2: We develop the forest of ignorance.
0: విశాలమైనటువంటి భావం అనేటువంటి యొక్క వృక్షంలో మనం పెంచడం లేదు.
2: But we are not developing gigantic.
0: అది ఎక్స్పాన్షన్ లవ్.
2: That is expansion love.
0: కానీ ఈనాడంత కంట్రాక్షన్ లవ్ ఉండాలి.
2: But today there is contraction love.
0: వ్యక్తిగతమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: It is purely individual.
0: సంక్షిప్తమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: It's narrow.
0: విశాలమైనటువంటిదిగా పోవాలి.
2: It should be broad.
0: కనుక పిల్లలు ఎందు
1: So among students,
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: Should make an effort to realize the unity in diversity.
0: నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు లేనప్పుడే కదా నీవు ఇంకొక దగ్గర ఉన్న వస్తువు నీకు ఆశిస్తావు.
1: If you don't have a particular thing, you should expect it from the other.
0: నీ దగ్గర ఆ వస్తువు ఉంటే నీవు ఇంకొక వస్తువును ఆశించవు కదా.
1: If you have that thing, you need not ask another.
0: కాబట్టి నీ లోపల ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: So you have all the 5 elements.
0: ఈ యొక్క పంచభూతం ఉన్నప్పుడు ఇంకొకరు దాన్ని నీవు ఎందుకు ఆశించావు? అక్కడ కూడా పంచభూతములే.
1: Why should you approach another? He has 5 elements again.
0: నాకు నీ వస్తువు నాకు అక్కర్లేదు.
1: I don't want you.
0: నాకు మట్టి కావాలి.
1: I want earth.
0: నీ మట్టి నాకెందుకు? నాలోనే ఉంది మట్టి.
1: Why do I want your earth?
0: నీరు కావాలి.
1: I want water.
0: నీ నీరు నాకెందుకు? నాలోనే ఉంది.
1: Why do I want your water? I have.
0: నాకు అగ్ని కావాలి.
1: I want fire.
0: నీ అగ్ని నాకెందుకు? నాకే జఠరాగ్ని దండి.
1: Why do I need your fire? I have got జఠరాగ్ని fire.
0: అన్ని కూడా నాలోనే ఉంటున్నాయి.
1: So all are within me.
0: దాన్ని ఆశించనక్కర్లేదు.
1: I don't need to expect it.
0: ఆ రీతిగా నీవు యోచన చేస్తే డిజైర్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి.
1: When you think likewise, all desires will come down.
0: కనుక నీవు ఏ నీరు కావాలంటున్నావో ఆ నీరు నీలో ఉంది.
1: దట్ వాటర్ యూ వాంట్ ఈజ్ ఇన్ యూ.
0: ఏ యొక్క పృథ్వీ అనేటువంటి యొక్క మట్టి కావాలంటే అది నీలోనే ఉంది.
1: దట్ ఎర్త్ యూ వాంటెడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఏ గాలి నీవు ఆక్సిజన్ కావాలనుకో అది నీలోనే ఉంటుండాలి.
1: ఆక్సిజన్ యూ వాంట్ ఈజ్ ఇన్ యూ.
0: అగ్ని ఉంటుండాలి, జఠరాగ్ని నీలోనే ఉంటుండాలి.
1: ఫైర్ జఠరాగ్ని ఇస్ విత్ ఇన్ యూ.
0: ఇంకా శబ్దమా నీ కాలి నుంచి తల వరకు నీలోనే ఉంటుండాలి.
1: దెన్ ద సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఈ ఆకాశం అంతా నీలోనే ఉంటుండాలి.
1: దిస్ ఈథర్ ఈజ్ ఇన్ యూ.
0: ఎక్కడ ఉంది ఆకాశం?
1: వేర్ ఇస్ దిస్?
0: పైకి చూస్తాం మనము.
1: యు లుక్ అప్.
0: ఇది ఆకాశం, ఇది ఆకాశం, ఇది ఆకాశం. శబ్దమే ఆకాశం యొక్క గుణము. కాబట్టి సర్వత్రా ఉంటుండాలి ఆకాశం.
1: ది సౌండ్ ఈస్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆకాశ. యు ఫైండ్ ఇట్ ఎవ్రీవేర్.
0: అంతా కూడా మానవుని ఎందే ఉంటుండాలి.
1: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ విత్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా అది భగవంతునికే నమస్కారము.
1: హూమ్ సో ఎవర్ యు మే సెల్యూట్, ఇట్ అమౌంట్స్ టు పేయింగ్ ఒబసాన్స్ టు గాడ్.
0: ఇంత మాత్రంతోనే మనం తృప్తి పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం కష్టపెట్టినా, ఎవరిని మనం దూషించినా అది తిరిగి నీ ఆరాధన దైవాన్ని దూషించినట్టు అయిపోతుంది.
1: హూమ్ సో ఎవర్ యు మే రిజెక్ట్ ఆర్ రిడిక్యూల్ ఆర్ అక్యూజ్, ఇట్ అమౌంట్స్ టు డినయల్ ఆఫ్ గాడ్.
0: రెండింటిని మనం ఫాలో చేయాలి.
1: We should follow both.
0: Adhe balance.
1: That is balance.
0: Sarvabhuta namaskaram keshavam pratigacchate oka vaipuna.
1: Sarvabhuta namaskaram keshavam pratigacchate on one
0: side. Sarvabhuta tiraskaram keshavam pratigacchate. Ee rendittini manamu samananga teeskoni mana sadhana salpali.
1: Sarvabhuta tiraskaram keshavam pratigacchate on other side. We should take balance.
0: Kanukane deenine ashtadasha puranamlu yendu help ever hurt never. Ee rendittini balance teeskovali.
1: In 8 Puranas it is said so. Help ever, hurt never.
0: ఇవి రెండు కూడా ప్రాకృతమైనటువంటివి.
1: Both of them are worldly.
0: పరాక్తత్వం లోపల ఇవి రెండింటికి భేదమే లేదు.
1: In spiritual parlance there is no difference as such.
0: అంతా ఒక్కటే.
1: All are one.
0: కనుకనే ఈ నవరాత్రుల యొక్క ఉత్సవాలంతా కూడాను ప్రాకృతి ఆరాధనల కోసం ఏర్పడినటువంటివి.
1: నవరాత్రి సెలబ్రేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ది వరల్డ్లీ వర్షిప్.
0: ఇది పూర్వం అంతా కూడాను రాజులు దీన్ని ప్రారంభించారు.
1: ఇన్ ఎర్లీ టైమ్స్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ హావ్ అండర్టేకెన్ సచ్ వర్క్.
0: ఎందుకంటే ఇది మంచి సమయము.
1: బికాజ్ ఇట్స్ ది రైట్ టైం.
0: ఎక్కువ వర్షాలు లేకుండా,
1: వితౌట్ హెవీ రెయిన్ ఫాల్,
0: ఎక్కువ ఎండలు లేకుండా,
1: వితౌట్ ఎనీ
0: శీతోష్ణములు సమంగా ఉండేటువంటి సమయము.
1: ది హీట్ అండ్ కోల్డ్ ఆర్ ఈక్వల్.
0: యుద్ధాలకు మంచి అవకాశము.
1: ఇట్స్ రైట్ టైం ఫర్ వార్.
0: కనుక దీన్ని ప్రాకృతి యొక్క శక్తులను ఆరాధన సలిపి,
1: worshipping the worldly powers,
0: vijayanni aashinchi,
1: expecting victory,
0: yuddhamlo praveshinchetundi dani kosamani rajulu ee yokka navaratrulu prarambhistu vacharu.
1: As they prepare for the war, they undertake worship.
0: Ee navaratrulku maroka artham kuda untundadi.
1: These navaratris are another meaning.
0: Navagrahamulu yokka vijayanni manamu chetulo sadhinchali.
1: We should have victory over these 9 planets.
0: Anduvalane tyagaraju kuda cheppadu.
1: So tyagaraju said,
0: రామ నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు, నవగ్రహం నా హస్తగతం అన్నాడు.
1: ఇఫ్ ఐ హ్యావ్ అనుగ్రహ యువర్ గ్రేస్, వెల్ ఐ కెన్ క్యాప్చర్ ఆల్ ద 9 ప్లానెట్స్.
0: ఈ నవగ్రహాల కోసం నేనేమి ప్రాకులాడను.
1: ఐ డోంట్ ఎస్పైర్ అదర్ 9 ప్లానెట్స్.
0: నీ అనుగ్రహమే నాకు సర్వ అనుగ్రహాన్ని కూడా అందిస్తుంది.
1: యువర్ గ్రేస్ అనుగ్రహ విల్ కన్ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక రాజులు ఈ నవరాత్రులను ప్రారంభించారు.
1: సో కింగ్స్ స్టార్టెడ్ ది నవరాత్రి సెలబ్రేషన్.
0: అది ఈనాడు ప్రాకృతమైన రీతిలో బాగా వ్యాపించిపోయి
2: Today it has spread all over.
0: సర్వులు కూడా విజయాన్ని ఆశిస్తూ ఉంటున్నారు.
2: Everyone expects success.
0: ఎందుకు ఆనాటి రాజులు ఆశించారు?
2: Why did kings expect in those days?
0: రాజుకమైనటువంటి ధనాన్ని మాత్రమే ఉంచుకున్నటువంటి వాడు రాజులు.
2: It is the king who kept the worldly property money.
0: కానీ మానవుని యందు మహారాజు ఉంటున్నాడు.
2: But within the man,
0: రాజునికి రాజు మహారాజు రాజు.
2: He is king of kings.
0: అతని ఆత్మ సామ్రాజ్యము.
2: That is the kingdom of
0: ఆత్మ సామ్రాజ్యాన్ని ఏనేటువంటి ఒక జీవతత్వమయ్యే రాజు.
2: That nature of the jiva is the very king of this atmic kingdom.
0: కనుకనే ఆ కింగ్డమ్ లోపల ఒక కింగ్ కావాలి.
2: For this kingdom we need a king.
0: కింగ్ లేకపోతే కింగ్డమ్ ఎక్కడ వస్తుంది?
2: When there is no king, how do you expect kingdom to exist?
0: కాబట్టి ఇదంతా కూడా ఆత్మ సామ్రాజ్యం. ఇది కింగ్డమ్.
2: The atmic kingdom.
0: జీవుడే కింగ్.
2: The individual jiva is the king.
0: కింగ్ అయినటువంటి ఈ జీవుడు,
2: this jiva the king,
0: పశువుగా మారిపోతే ఇంకా కింగ్డమ్ ఎక్కడ ఉంటుంటాడు?
2: If he becomes an animal, where do you expect the kingdom?
0: కనుక నీవు రాజులకు రాజు.
2: You are the king.
0: ఆ భావాన్ని ఉంచుకోవాలి.
2: You should have such a feeling.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతము బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి.
2: Basing on this Vedanta said,
0: రాజు అయినప్పుడు ఈ రాజ్యమంతా కూడా రాజుగానే రూపొందుతావు.
2: When you are the king, you can rule the entire kingdom.
0: Brahma tattvanni telusukunna vaadu brahmane ayipothadu.
2: The one who knows the nature of Brahma will become Brahma.
0: Bhagavanu gurtinchina vaadu vaadu kuda bhagavantune ayipothadu.
2: The one who knows God becomes God.
0: Deenni puraskarinchukoni Yesu kuda cheppadu.
2: Basing on this, Yesu also said,
0: mottamota taanu veru bhagavantudu veruga bhavinchadu.
2: In the first instance he thought that he is different from God.
0: He is master.
2: He is master.
0: I am messenger.
2: I am the messenger.
0: వేరు వేరుగా భావాన్ని విభజించాడు.
2: హెస్ గాట్ ది ఫీలింగ్ ఆఫ్ టూ డ్యువలిజం.
0: కొంతకాలానికి తన యొక్క విశాలమైన హృదయాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
2: లేటర్ హీ హాడ్ డెవలప్డ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: నో నో, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతని కుమారుడే నేను అన్నాడు.
2: లేటర్ హీ డిక్లేర్డ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: అతని తండ్రి నేను కుమారుడు అయిపోతే అతని ఆస్తిలో నాకు ప్రాపర్టీ రైట్ ఉండదే.
2: వెన్ ఐఎమ్ ది సన్ ఆఫ్ ద ఫాదర్ ఐ హావ్ గాట్ ది రైట్ ఆన్ హిస్ ప్రాపర్టీ.
0: కనుకనే ఆ ప్రాపర్టీకి నేనే అధికారము.
2: Therefore I got authority on the
0: property. I and my father are one annadu
2: mari. Therefore he said, I and my father are one.
0: Okay, property ki iddaru kodalu samanule.
2: For the same property both are equal.
0: Eppudu I and my father are one annado? Holy Ghost.
2: When he declared I and my father are one, it amounted to Holy Ghost.
0: Prachina kaalam nundi kodalu ee vedantamulu inta sulabhamaina margamlo manaku andistu vastunnayi.
2: Since ancient times the Vedanta is handed over, the Vedanta philosophy.
0: Ee naadu prakrutini manamu sadinchinappude paratattvanni kuda manam sadinchagalam.
2: Today when you control the world, you can aspire spiritually.
0: Kanuka prakruti tattvam ante emiti?
2: What do you mean by worldly nature?
0: Ee panchabhutamulu sadinchadame prakruti tattvam.
2: You have control over these five elements.
0: Kopam vachindi sadinchali.
2: One is angry,
0: asa vachindi sadinchali.
2: Desire, should check it.
0: ఇంకే విధమైనటువంటి ఒక అహంకారం వచ్చింది అణుచుకోవాలి.
2: ఈగో, హీ షుడ్ పుట్ ఇట్ అండర్ ప్రెషర్.
0: అసూయ వచ్చింది, దాన్ని తుంచుకోవాలి.
2: జెలసీ, హీ షుడ్ కట్ ఇట్ ఆఫ్.
0: ఈ రకమైనటువంటి అన్ని కూడా మనం అణగద్రొక్కుకోవటమే ఈ ప్రకృతిని వసూలు చేసుకున్న వాళ్ళమైపోతుంది.
2: వెన్ హీ బ్రింగ్స్ దెమ్ డౌన్, దెన్ హీ కెన్ హ్యావ్ ఫుల్ కంట్రోల్.
0: ఈనాటి సైంటిస్టులు పంచభూతాన్ని హస్తగతం చేసుకున్నారు.
2: Scientists today have captured all the five elements.
0: ఆటలాడుతున్నారు.
2: They play with the elements.
0: కానీ పంచ ప్రాణాలను అనుసరించటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఈ పంచభూతములు చేతిలో పెట్టుకునే ప్రయోజనం ఏంటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
0: మానవుల యొక్క భావాలు మితిమీరిపోతున్నాయి.
2: ద ఫీలింగ్స్ ఆర్ లిమిట్లెస్.
0: హిరణ్యకశిపుడు ఎంతో గొప్ప సైంటిస్ట్.
2: హిరణ్యకశిపు ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: అన్నింటినీ సాధించాడు.
2: హీ కుడ్ కాంకర్ ఎవ్రీథింగ్.
0: అందుకోసమనే చిన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పాడు.
2: ఫర్ దట్ ఈస్ ద స్మాల్ లిటిల్ బాయ్ ప్రహ్లాద.
0: గడియలోన జయించిన వాడవు తండ్రి, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
2: ఫాదర్, యు కుడ్ కాంకర్ ద ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్.
0: ఇంద్రియా లోకము చిత్తము గెలువ నేరవు.
2: You could not conquer the kingdom of senses, the heart.
0: Yen prayojanam?
2: What value is that?
0: Samudramlo lopala digi praveshinchavu.
2: You have entered deep in the ocean. Akashamlo
0: pachimalu tirigechavu.
2: You are flying like a bird in the sky.
0: Panchabhutalu chetulo unchukunnavu.
2: You could capture five elements.
0: Kaani nee yokka indriyalu matram anchukolekapothunnavu.
2: But you could not control your senses.
0: Chi chi, neevu raje kaadu annadu prahladudu.
2: He said, it's all rubbish, you are no longer a king.
0: ఇంద్రియాన్ని అంటుకునేటువంటి వాడు రాజు.
1: ద వన్ హూ కంట్రోల్ ద సెన్సెస్ ఇస్ ద కింగ్.
0: కనుక మొట్టమొదట మనలో వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి ఈ ఆవేశాలు, ఈ ఉత్సాహాలు, ఇవన్నీ కొంచెం వరకు చల్లార్చుకుంటూ రావాలి.
1: సో ఆల్ ది ఎమోషన్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ అస్ వీ షుడ్ ట్రై టు పాసిఫై.
0: భావాలంతా కొన్ని ఇష్ట ప్రకారం వదిలిపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ దెమ్ టు గో.
0: ఇది మధ్య మధ్య కొంచెం బ్రేక్స్ వేస్తూ రావాలి.
1: యూ షుడ్ అప్లై బ్రేక్స్ ఇన్ బిట్వీన్.
0: ఇది ప్రారంభం నుంచినే కొంతవరకు స్లోగా పోవాలి.
1: యూ షుడ్ స్టార్ట్ స్లో ఫ్రమ్ ద బిగినింగ్.
0: దీన్ని చెప్పారు, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: దిస్ వాట్ స్వామి సే, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: నువ్వు ఇప్పుడెందుకు నాకు ఈ భక్తి శ్రద్ధలంతా కూడా నువ్వు బాగా రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ఉద్యోగం చేసిన తర్వాత, వృద్ధాప్యంలో అప్పుడు కావాల్సింటే భక్తిని సాధన చేసుకుందామంటే అది చాలదు, చాలా లేట్ గా స్టార్ట్ చేసినట్టు అయిపోతుంది.
1: You may think, why devotion now? Let me undertake a job, let me grow old, then I'll think of God.
0: Late ga start cheyatam valla em ayipothundi, speed ga povalani manam prarambham chestam.
1: Because you start late, you must proceed with a terrific speed.
0: Eppudu speed ga povutundo accident vachchu.
1: When you proceed with speed, you meet with an accident.
0: Early mundugane nu start chesko.
1: So you should start early.
0: Slow, drive slowly,
1: then drive slowly,
0: then reach safely.
1: Then you can reach safely.
0: Idi chaala manchidi.
1: This is very good.
0: ఈ వయసు నందు మనము చాలా ఈ ఆధ్యాత్మికాన్ని అభివృద్ధి పరచాలి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ ఏజ్ వన్ షుడ్ ప్రాక్టీస్ స్పిరిచువల్ పవర్.
0: చెప్పినట్టుగా మీరు విద్యార్థులు ఎంతో మంచి గుణాలతో, ఎంతో మంచి హ్యాబిట్స్ తో ఉన్నారు, కానీ ఇవి ఈ పాఠశాలలో, ఈ ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత మాత్రమే కాదు.
1: As Chavan said, the students here have got very good habits and good feelings. They should not be limited to your stay
0: here.
1: As you step into the world, you should practice them there.
0: అప్పుడే ఈ యొక్క ప్రపంచాన్ని మనం సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దిన వారం అవుతాం.
1: Then only you can reform the world.
0: ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అనేక రకాలుగా ఉంటున్నారు.
1: Here there are Christians, Muslims and
0: Hindus. ఏ విధంగా అందరూ కూడా యూనిటీ గా ఉంటున్నారో, అలాగే కలిసిమెలిసి ఉంటున్నారో.
1: Just as there is unity here, as you mingle together,
0: ఇక్కడ అందరూ కూడా ప్రతి విషయంలో కూడా కోఆపరేషన్ చేస్తున్నారు.
1: In every matter you cooperate.
0: కానీ ఈ కోఆపరేషన్ బయటికి పోయినప్పుడు కూడా ఉంటుండాలి.
1: This cooperation should exist.
0: కానీ ఇక్కడ మాత్రం కోఆపరేషన్ బయటికి పోతే ఆపరేషన్ అయిపోతే ప్రయోజనం లేదు.
1: If you have cooperation here and operation there, it is of no use.
0: ఎక్కడికి పోయినప్పుడు కూడా మనం యూనిటీ కలిసి మెలిసి ఉంటుండాలి.
1: Wherever you go, you should have this unity.
0: ఈ రకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏనాడు ప్రపంచానికి చాటుతామో అప్పుడే మనం దేశాన్ని ఉద్ధరించిన వారం అవుతాం.
1: When you propagate such divinity to the entire world, then only can improve the
0: country. ఈ లోకములో కలహములనేటువంటివి ఉండవు.
1: In this world there will never be conflicts.
0: కనుక అందరి అన్నింటి యందు ఉండేటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: We should recognize the unity in diversity.
0: అందరి యందు ఉంటుందని పంచభూతములు సమానమే.
1: All five elements are uniform in all.
0: ఒకటి క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉండొచ్చును.
1: There may be difference in
0: quantity. క్వాలిటీ ఒక్కటే.
1: But quality is one.
0: అయితే మనకు కావాల్సింది క్వాలిటీని.
1: But we should base on the quality.
0: Ganga kavasanta parvahistuntundadi.
1: There is enough of Ganges.
0: Dappi vestundadi manaku.
1: You feel thirsty.
0: Kani glass neer techukunte chaalu manam dappi teerutundi.
1: It's enough if you fetch a glass of water.
0: Ganga anta thragalanukunte nee chethu kaadu.
1: It's not possible to drink the whole Ganges. That is limitless desire.
0: Kanuk aa quality nee teesko, Ganga water nee teesko.
1: Take that quality, Ganges water.
0: Quantity paina nee yochana pettuko.
1: Don't think of quantity.
0: కనుక ఆ రకమైనటువంటి యొక్క విద్యను మనం నేర్చుకోవాలి.
1: దట్ ఎడ్యుకేషన్ వీ షుడ్
0: అక్వైర్. అప్పుడే సమత్వం ఏర్పడుతుంది.
1: దెన్ దేర్ విల్ బి ఈక్వాలిటీ.
0: ఈ సమత్వం యోగం ఉచ్యతి.
1: దిస్ ఈక్వాలిటీ ఇస్ యోగ.
0: అదే పెద్ద యోగం.
1: దట్ ఈస్ ది రియల్ యోగ.
0: ఆ యోగం ఎప్పుడు పెంచుకుంటామో,
1: వెన్ యూ డెవలప్ దిస్ యోగ,
0: ఈ యొక్క ప్రపంచమునకు ఏ విధమైన కలహములు అనేటువంటి రోగములు ఉండవు.
1: దేర్ విల్ బి నో డిసీజెస్ సచ్ యాస్ ద ఫైట్స్ ఇన్ ద వరల్డ్.
0: కనుక భగవత్ నామంతో,
1: విత్ ద లార్డ్స్ నేమ్,
0: గాలిని పరిశుద్ధపరిచి,
1: ప్యూరిఫైంగ్ దేర్,
0: ఆ పొగలంతా నిర్మూలం గావించి,
1: రిమూవింగ్ ఆల్ ద స్మాగ్,
0: ఓజోన్ కూడాను ప్రాణవాయువుగా మార్చి,
1: కన్వర్టింగ్ దట్ ఓజోన్
0: ఆ ప్రాణవాయువు సర్వులకు అందించి,
1: సప్లైంగ్ టు ఎవ్రీబడీ,
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని ఆశించండి.
1: వీ షుడ్ ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ. Hari bhajan bina sukh shanti nahi.

प्रज्ञान नहीं

Hare Krishna.

0: తనలోని అహము తాచంపుకున్నను. ముక్కి ఎలా తానే ముక్కి కాడే.
1: మ్యాన్ ఈజ్ ప్రేయింగ్ టు త్రీ క్రోస్ ఆఫ్ గాడ్, సీకింగ్ లిబరేషన్ అండ్ ఆస్కింగ్ ఫర్ లిబరేషన్. Will he be able to overcome all the worries by such prayers? Certainly not. If man can destroy ego in him, he is himself liberation. He need not seek any liberation outside of him.
0: Prema Swarupa,
1: embodiments of divine love.
0: Krishna kalpitamaina ee jagatti త్రిగుణాల వికారమే వికారము చేతనే నిర్మింపబడింది.
1: ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ త్రీ గుణాస్.
0: త్రిగుణాత్మక వికారము చేతనే పోషింపబడుతున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఎగ్జిస్ట్ అండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై దీస్ త్రీ గుణాస్.
0: ఈ త్రిగుణాల వికారము చేతనే సంహరింపబడుతున్నది.
1: ఇట్ ఈస్ బై దిస్ సేమ్ త్రీ గుణాస్ the world created comes to an end.
0: ఈ ప్రపంచమునకు గుణములే ప్రాణములు.
1: For this world, the three gunas are the very life breath.
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచం.
1: The entire world which is seen is the result of the combination, the interplay of these three gunas.
0: భగవత్ సేవాశక్తి,
1: seeking to serve the Lord,
0: భక్తి,
1: డివోషన్.
0: గుణ విరక్తుడు మాత్రమే ఈ త్రిగుణాలను దాటగలడు.
1: ఓన్లీ దీస్ కెన్ హెల్ప్ ఎ పర్సన్ టు ట్రాన్సెండ్ త్రీ గుణాస్.
0: అయితే ఇట్టి పవిత్రమైన గుణాతీతుడు కావాలన్నా అనాశక్తి, విరక్తి, ఉపేక్ష ఈ మూడు ప్రధానమైనటువంటి గుణములను మనం సంపాదించుకోవాలి.
1: ఇఫ్ వన్ రియలీ వాంట్స్ టు ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణాస్, three important requirements are there. One is anasakti, second is virakti, the third one is upeksha. Anasakti, disinterestedness; virakti, disgust for the things of the world; upeksha, the sort of indifference towards things of the world.
0: Anasakti anaga etti ichchalu lekunda povatam.
1: Anasakti refers to a state where one does not have any desires.
0: I think దైవాసక్తి మాత్రం ఉండాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ద లార్డ్.
0: అన్ని శక్తులను నిర్మూలముగా ఉంచి దైవాసక్తిని మాత్రము అభివృద్ధి పొందించుకోవాలి.
1: రిమూవింగ్ ఎంటైర్లీ ఆల్ ది అదర్ డిజైర్స్ అండ్ ఫిలింగ్ వన్ సెల్ఫ్ విత్ ఎ డిజైర్ ఫర్ ద లార్డ్, దిస్ ఈజ్ అనాసక్తి.
0: విరక్తి అనగా కేవలము సర్వసంపదలను మొదలుపెట్టి ఆలుగుడ్డలను విసర్జించి కేవలము అరణ్యమును చేరి తపస్సు గావించడం కాదు.
1: విరక్తి డస్ నాట్ రెఫర్ టు ఎ స్టేట్ వెన్ వన్ గివ్స్ అప్ ఆల్ ద బిలాంగింగ్స్, పొసెషన్స్, వైఫ్ అండ్ ఫ్యామిలీ, గోస్ టు ఎ ఫారెస్ట్ అండ్ డస్ పెనల్స్ దేర్.
0: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు.
1: గివింగ్ అప్ ఈవిల్ థింకింగ్ అండ్ ఈవిల్ ఫీలింగ్ ఇన్ వన్స్ విత్ థింకింగ్ ప్రాసెస్, దిస్ ఇట్సెల్ఫ్ ఈజ్ రియల్ విరక్తి. But not giving up.
0: అన్ని వస్తువులు ఎందును నీ ఆసక్తిని పెట్టవచ్చును, కానీ అది నాది అనేటువంటి అభిమతము మాత్రము అభివృద్ధి గావించుకోరాదు.
1: వన్ షుడ్ నాట్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. హీ మే ఎంజాయ్ థింగ్స్ వితౌట్ హ్యావింగ్ అటాచ్మెంట్.
0: ఇంకా అపేక్ష అనేటువంటిది అన్ని పదార్థములను ఆశించినది.
1: అపేక్ష రెఫర్స్ టు సీకింగ్ అండ్ గోయింగ్ ఆఫ్టర్ all the things of the world.
0: ఈ పదార్థ ఆశలు ఉండినంత వరకును దీనికి యథార్థమైనటువంటి తత్వం గుర్తించుకోలేదు.
1: As long as one is after the sense objects, one would not be able to know the real reality.
0: సమస్త పదార్థములు కూడాను అతనిని ముంచిలేమినే కాని తేల్చుట ఏమాత్రము ప్రయత్నించవు.
1: The objects of the senses can drown him in this world, but can never save him from the world.
0: అనేక మందికి తెలిసి ఉండవచ్చును, పచ్చి సొరకాయ అంటారు.
1: Most of you may be knowing the pumpkin.
0: అయితే ఇది పచ్చిదాని నీటిలో వేసినప్పుడు మునిగిపోతుంది.
1: When you put this into the water, as it is green,
0: ఇదే సొరకాయి ఎండబెట్టిన తర్వాత నీటిలో వేస్తే తేలిపోతుంది.
1: బట్ ది సేమ్ ఫ్రూట్ వన్స్ ఇట్ ఈస్ డ్రైడ్ ఇట్ విల్ బి ఫ్లోటింగ్ ఆన్ ది.
0: ఆసక్తి ఉండినటువంటి మానవుడు సంసారంలో మునిగిపోతాడు.
1: ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఆసక్తి అండ్ అటాచ్మెంట్ టు ది వరల్డ్ హి విల్ గెట్ డ్రౌన్డ్ ఇన్ సమ్ ఇన్ ది
0: సనాశక్తిని సాధించినటువంటి మానవుడు సంసారంలో తేలి ఆడుతాడు.
1: ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ సచ్ అటాచ్మెంట్ ఇన్ డిజైర్స్ కెన్ బి ఫ్లోటింగ్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సంసార.
0: ఇట్టి మానవులకు ముక్తి విషయమునందు కూడా ఆసక్తి ఉండదు.
1: హి విల్ నాట్ బి ఈవెన్ బాదరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది లిబరేషన్ ఐదర్.
0: కానీ భక్తిని వదలదు.
1: బట్ హీ వుడ్ నెవర్ గివ్ అప్ డివోషన్.
0: తన లక్ష్యమన్నీ కూడాను
1: హిస్ గోల్ అండ్ హిస్ ఎయిమ్
0: భగవంతుని యొక్క చింతని అందే ఇమిడ్చి ఉంటాడు.
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ అండ్ సాచురేటెడ్ విత్ ది థాట్స్ అబౌట్ గాడ్.
0: అట్టి మానవుని యొక్క యోగక్షేమము భగవంతుని చూచుకుంటుంటాడు.
1: గాడ్ లుక్స్ ఆఫ్టర్ ద వెల్బీయింగ్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ సచ్ ఎ పర్సన్.
0: కారణమేమనగా విరక్తి అనాసక్తితో కూడినటువంటి వారి యందు భగవంతుని యొక్క ఆసక్తి అతి నిండుగా ముందుగా ఉంటుంటుంది.
1: ది రీజన్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ డిటాచ్డ్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద లార్డ్.
0: ఇట్టి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని పొందటమే ఒక యోగం.
1: రియల్ యోగా కన్సిస్ట్ ఆఫ్ ఆస్పైరింగ్ అండ్ ఎంజాయింగ్ దిస్ స్టేట్ ఆఫ్.
0: అట్టి యోగాన్ని పొంది సాధించినటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: Kshema refers to a state when one will be able to protect such an opportunity.
0: Bhagavan anugrahanni manamu sampadinchukotame goppa yogam.
1: Yoga refers to the capacity to earn the grace of the Lord.
0: Sampadinchukunnatundi ee mahabhagyanni kaapadukotame kshemam.
1: Kshema refers to a state when you take care of such grace which you have
0: earned. Ee vedanta paribhashayandu praapta praapnamulu antaru.
1: In Vedantic language, this has been described as prapta praptamu.
0: ఈ ప్రాప్తా ప్రాప్తము అనేటువంటి ఒక తత్వం అనేటువంటిది మానవుని యొక్క ప్రయత్నముల ద్వారానే లభ్యమవుతుంది.
1: దిస్ ప్రాప్తా ప్రాప్తము కెన్ బి ఒబ్టైన్డ్ బై మ్యాన్ ఓన్లీ బై హిజ్ ఓన్ ఎఫర్ట్స్.
0: అయితే ఈ విధమైనటువంటి ప్రాప్తికి మనం నోచుకోవడానికి కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ది క్వాలిఫికేషన్ టు అర్న్ దిస్ ప్రాప్తి వన్ షుడ్ డూ సమ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
0: జగత్ అంతా కూడా త్రిగుణాల యొక్క స్వరూపమే.
1: The entire world consists of
0: virgunala yokka vikarame.
1: It is only one of the marriage
0: trigunala yokka natakame.
1: It is only the play of these trigunas.
0: Sarvampurunu trigunatmaka swaroopame ee prapanchamu.
1: The entire world is the form and the embodiment of three trigunas.
0: Andulo modati gunamainatundi yokka tamo gunanni manam roopamaapali.
1: Of these three gunas, the tamo guna should be destroyed in the very first instance.
0: Tamo guna managa murkhatvam.
1: Tamoguna refers to stupidity.
0: Mandamati tattvam.
1: It is idiocy and lack of
0: yevasa vishayamulo kuda vadu pedapestulu vestuntadu.
1: He goes on putting unnecessary and foolish questions about everything that
0: he murkapu buddhi murkapu vadanu manam motta motta manamu arikattukovali.
1: One should free oneself from such kind of tendency to cope
0: with vishayanu chakkaga vicharana chesukovali.
1: We have to inquire into the things which you have heard and listened.
0: ఈ విచారణ చేసుకున్నటువంటి వాటి విషయములను మనం జీర్ణించుకోవాలి.
1: After such an inquiry, we should digest the meaning of those.
0: జీర్ణించుకున్నటువంటి అప్పుడే మనకు ఆ శక్తి మనకు లభ్యమవుతుంది.
1: Only when we digest such good ideas do they give us.
0: పెద్ద విషయములను కూడా మనం వాదోపవాదములకు దిగరాదు.
1: We should not enter into argumentation in everything that we hear.
0: ఈ వాదముల వల్ల వైరం అభివృద్ధి అవుతుందే కాని శాంతము చేకూరదు.
1: Argumentation leads to enmity.
0: But సత్యాన్ని కనుగొనలేరు.
1: They can never show you the truth.
0: కనుకనే తమో గుణమైనటువంటి వాడు సత్యాన్ని గుర్తించలేడు.
1: A person swayed by tamoguna can never understand
0: cheraledu.
1: He can never reach divinity.
0: Adani anubhavinchaledu.
1: He can never enjoy sacred.
0: Vaani jeevitam nirantaram konnu punarapi jananam punarapi maranam.
1: His life is essentially entering into the cycle of birth, death and rebirth.
0: Inka rajogunamu anetuntidi tama vaanchana neraverina santrupti leka aham.
1: Rajoguna refers to a state when one's wishes are fulfilled.
0: Tama vaanchana phalamayana తనకు ఒక విధమైనటువంటి క్రోధం.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ ఈగో. ఇఫ్ హిస్ విషెస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ వాంచెస్ యాంగ్రీ.
0: విఫలమైనను లేక నెరవేరినను ఈ రెండింటి ఎందుకు ఏదో ఒక దుర్గుణములే మనకు ఆవిర్భవిస్తున్నాయే కానీ మనకు సరైనటువంటి ఒక ఫలితం చేకూర్చడం లేదు.
1: వెదర్ ది విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే లీడ్ టు ఎ రాంగ్ ఫీలింగ్ ఓన్లీ ఇన్ హిమ్ బట్ దే విల్ నెవర్ గివ్ హిమ్
0: కోప తాపముల చేతను ఆవేశముల చేతను వాడు మండి పడుతుంటాడు.
1: Swayed by anger and excitement, he would be burning himself to a state when he would not have any strength at all in him.
0: కనుకనే ఈ యొక్క రజోగుణము అనేటువంటిది నిరంతరము కూడాను తన రక్తమును మరింప చేయనటువంటి ఒక గుణమును అభివృద్ధి పరుస్తుంటాయి.
1: రజోగుణ టెన్స్ టు మేక్ ఎ పర్సన్ బాయిల్ విత్ దట్ యాంగర్ అండ్ బాయిల్స్ హిస్ బ్లడ్.
0: సత్వగుణం యొక్క మూడవది, ఇది కూడాను ఒక బంధనే.
1: థర్డ్ వన్ ఈజ్ సత్వగుణం, ఇట్ ఈస్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ బాండేజ్.
0: దీని యొక్క పుణ్య ఫలమును కూడాను భగవత్ అర్పితం గావించడమే ఇది సార్థకం అవుతుంది.
1: Only when one offers even sattvaguna and the fruits thereof to the Lord, one is justified and sanctified.
0: Adi vidhamugane tamogunamunaku oka vidhamainatunte rangunu chekurustundi.
1: Tamoguna is identified with a particular color.
0: Adi naluku ani dini yokka artham.
1: It stands for a recognition
0: of chikati ajnanamu ani.
1: Tamas refers to darkness and ignorance.
0: ఈ చీకటికి నలుపు ప్రధానమైనటువంటి ఒక గుర్తు.
1: ఫర్ డార్క్నెస్ దిస్ బ్లాక్ కలర్ ఈస్ ది అప్రోప్రియేట్ సింబల్.
0: ఈ రజోగుణము ఉద్రేకముల చేత ఆవేశముల చేత కొంతవరకు ఈ దేహంలో ఉండేటువంటి రక్తమును ఆవిర్భవింప చేసి క్రమక్రమేణ దేహమునందు కూడా సరఫరాచ భావించి ఎర్రని ముఖంగా ఏర్పడుతుంది.
1: రజోగుణ రిఫర్స్ టు ఎ స్టేజ్ వెన్ ఎ పర్సన్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఇట్ కాజెస్ ఫాస్ట్ సర్క్యులేషన్.
0: కన్నులు కూడా ఎర్రని రంగుగా మారిపోతుంటాయి.
1: అండ్ ఐస్ ఆల్సో బికమ్ రెడ్ విత్ యాంగర్.
0: కనుక రజోగుణములు స్వస్వరూపం అనేటువంటిది ఎరుపు.
1: ది అప్రోప్రియేట్ కలర్ ఫర్ రజోగుణ ఈజ్ రెడ్ కలర్.
0: సాత్వికము ఇది పరిశుద్ధమైనటువంటిది, శుద్ధ సత్వమైనటువంటిది.
1: సాత్విక ఈజ్ ద నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్.
0: ఇది నిర్మలత్వములకు పరిశుద్ధమైన తెలుపు దీని స్వరూపం.
1: And a color which is appropriate for purity and sacredness is white color.
0: Kanuka ee jagattulo okada janminchinatundi prati jeevi kudanu rajo tamo gunamulendunu saatvika gunamulendunu nirupana jarugutu untadi.
1: Every living being on this earth is having either tamo or rajo guna or sattva guna.
0: Ee gunamulnu patte kriyalu kudanu jarugutu vastuntaru.
1: The entire activity of man depends upon the
0: guna. Dinini puraskarinchukoni gunakarma vibhagamulanu chesaru.
1: It is on this basis these gunas and the activities are divided.
0: Manavudu puttinappudu ajnani ayi puttadu.
1: When man is born he is ignorant.
0: Maraninchinappudu jnani ayi marinchadu.
1: When he dies he should die as a wise person.
0: Adhe vidhamane putte samayalo prati manavudu shudrudu gane puttadu.
1: That is why when a person is born he is a shudra.
0: Anaga ajnaniga puttadu.
1: He is an ignorant one.
0: Kani puttinatundi vaadu shudruduga putti brahmanuduga maraninchali.
1: But a person when he is born must be born as a shudra, but while dying he should die as a brahmin.
0: Ee vidhamainatundi yokka adharamunu puraskarinchukoniye chaturvanyam aneetundi gaani nirmanam ayipothu vachindi.
1: It is on this basis and in this context చతుర్వర్ణ ఫోర్ క్యాస్ట్ హ్యాబిట్.
0: ఈ మూడు గుణములను పురస్కరించుకుని మూడు మతములుగా ఏర్పడుతూ వచ్చింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ త్రీ టమ్ క్యాస్ట్ హ్యాబిట్.
0: మూర్ఖులైనటువంటి వారి గుంపు ఒకటి.
1: వన్ ఈజ్ రిలేటింగ్ టు పీపుల్ హూ ఆర్ ఇగ్నోరెంట్.
0: కోపతాపములతో పల ఉద్రేకులైనటువంటి వారి మతం ఒకటి.
1: ద సెకండ్ క్యాస్ట్ రిలేట్స్ టు పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఎక్సైట్మెంట్.
0: సర్వసంగ పరిత్యాగులై శుద్ధ సత్వ స్వరూపుడైనటువంటి వారి మతం మరొకటి.
1: The other caste belongs to people who have given up everything and who are full of purity and who
0: are from Islam. Tamo gunamu enti murkhattam kani mandamati yokka bhavam kani kaliginatundi vaadu shudrudu ani cheptaru.
1: This tamo guna refers to a state where one is full of dullness of mind and ignorant. He is described as a shudra.
0: Dheeruniga dheeruniga raudhyuniga rupandeetundi vaadini kshatriyudu ani cheptu vachar.
1: A person who is heroic, full of courage, he has been described as a kshatriya.
0: Bhagavad bhakti devanu rakti kaligi pavitramainatundi shuddha satvamunto kudinatundi yokka vipulamainatundi yokka gunamunaku idi brahmanudu ani cheptu vachar.
1: A person who is full of devotion and who has got that purity and attachment to the Lord, he has been described as
0: ee guna karmala chetane ee vidhamainatundi yokka matamunu kudanu yerparutu vachindi.
1: based upon these qualities that the caste and the religion has
0: gani abhitamentu satyamunu dharmamunu gurtinchukoleka manavudu vakram margamunu avalambistu vachadu,
1: not recognizing the inner meaning and significance of this, man is taking a wrong path.
0: Inadu kulamata bhedamlan cheta kevalamu kukkalu nunchini ishtarapulu vale manavatvanni mukkalu mukkalu ga avistharu prayatnistunnaru.
1: People not understanding the correct significance of the basis of caste, they are getting themselves ruined.
0: Indulo okati goppa okati chinnadeni vibhagam cheyadaniki veelu ledu.
1: There is nothing like a higher caste and a lower caste.
0: Unnatamainatundi okke adhamainatundi nirnayinchadaniki sadhyam kaadu.
1: It is difficult to recognize and identify and brand it as a higher caste and a lower caste.
0: Idi oka chakkani channani upamanam.
1: There is an excellent simile.
0: Okke rashiga undinatundi vedamulu Vyasa Maharshi nalugu vedamulaga vibhajinchadu.
1: The entire Vedas, which is undifferentiated, have been classified Veda Vyasa into four types.
0: ఈ విభజించినటువంటి నాలుగు వేదంలో ఒక వేదం గొప్పది, రెండో వేదం చిన్నదని ఎవరు కూడా విమర్శించడానికి వీలు కాదు కదా.
1: When we have divided Vedas into four types, is it possible for anyone to say one
0: వేదము నాలుగు సమానమే,
1: one Vedas is better than the other,
0: వేదము నాలుగు పవిత్రమే,
1: all of them are equal and sacred,
0: వేదము నాలుగు స్వార్థరహితమైనటువంటి యొక్క కర్మలు ఆచరింపజేసేటువంటివి,
1: all these Vedas teach only people who are, they should
0: గుణముల వల్ల విభజించడం చేత ఒక మతం చిన్నది, ఒక మతం పెద్దది, ఒక మతం మధ్యమతి అనేటువంటిది ఎవరు కూడా నిర్ణయం చేయడానికి అధికారం లేదు.
1: నో వన్ హ్యాస్ ద పవర్ టు జస్ట్ డిసైడ్ సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్ ఇస్ సుపీరియర్ టు అనదర్ వన్ యాజ్ ఇట్ ఇస్ బేస్డ్ ఓన్లీ ఆన్ దిస్
0: సంకుచితమైన భావముల చేత దీనిని సమర్థింపజేసుకునే శక్తి సామర్థ్యం లేకపోవడం చేతనే మానవుడు ఇటు వికారంతో విక్రమ మార్గాన్ని అనుభవిస్తున్నారు.
1: పీపుల్ హు ఆర్ నారో మైండెడ్, who cannot understand things in the right color and meaning, they only are giving wrong interpretation.
0: Shastramu eppudu satyamu garanchu veda sammatamuku vipralara,
1: o brahmins, who can give correct interpretation for
0: the brahmanudu shastramune satyamu ga vishwasinchi danini anusarinchi dani atadiyindu tama jeevitamunu antyamu gaavinchukoneetundi vaadu brahmanudu annaru.
1: Who is a brahmin? Brahmin is one who has understood the scriptures and carries on his life in accordance with his
0: జన్మ బ్రాహ్మణుడే కాదు,
1: నాట్ నెసర్లీ పర్సన్ హూ ఇస్ బోర్న్ బ్రాహ్మణ్.
0: ఈ కర్మ బ్రాహ్మణంలో మనం సరి అయినటువంటి ఆదర్శాలు తీసుకోవాలి.
1: ఏ పర్సన్ కెన్ బికమ్ ఎ బ్రాహ్మణ్ బై ది ఫాలోయింగ్ ఆఫ్ యాక్షన్.
0: అందువలన గుణకర్మ విభాగం, ఈ గుణమును కర్మను ఆశ్రయించి దీనికి విభాగం చేస్తూ వచ్చారు.
1: క్యాస్ట్ హావ్ బీన్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ మెన్
0: వేరు చేసి ఋగ్వేదమని, యజస్సును వేరు చేసి యజుర్వేదమని, సామవులను వేరు చేసి సామవేదమని ఏ విధంగా దీనికి గుణ విభాగం చేసినారో అదే విధంగానే తమో గుణమును పురస్కరించుకుని, రజోగుణమును పురస్కరించుకుని, సాత్వికమును పురస్కరించుకుని ఆయా తగులను ఏర్పరుస్తూ వచ్చినారు.
1: జస్ట్ ఆస్ వేదాస్ హావ్ బీన్ డివైడెడ్ on the basis of Ruks, Yajus and Sama into different types of Veda, on the basis of the qualities, the castes have been divided.
0: ఈ రుక్కుల కంటే యోగములు వేరైనటువంటివా?
1: Can you call this?
0: ఈ రుక్కుల కంటే సామములు వేరైనటువంటివా?
1: Are these Ruks different from Yajus or from Sama?
0: సామములందు యజస్సు నందును అధర్మణమునందు కూడా ఈ రుక్మైనటువంటి మంత్రములు సమముగానే చేరి ఉంటున్నాయి.
1: These incantations or mantras are found in Yajurveda, Samaveda and also Adharvana Veda.
0: Bhava Shuddhi pradhaname kani bhasha siddhi kadu.
1: It is the purity of the intention, the heart, which is important.
0: Kulamulu pradhaname kani kalamulu kulamulu kadu pradhanam.
1: It is the qualities which are important, not the caste.
0: Karmamulu pradhaname kani ee yokka marmamulu kadu pradhanam.
1: It is the action which is important and not some kind of crooked interpretations.
0: కనుకనే గుణకర్మల చేతనే ఏర్పడినటువంటి ఈ పవిత్రమైనటువంటి యొక్క మతములను ఒకరు హీనుడు ఒకరు ఉత్తముడు అని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు. దేశంపు కొరకు దేహం అర్పణ చేయని రహిమించి రాజాది రాజులారా, ఈ దేశ నిమిత్తమై ఎవరు తన ప్రాణమును తన దేహమును అంతిమగా ఉంచునో వారందరూ కూడా క్షత్రియులే.
1: ఆల్ దోస్ పీపుల్ మే బి కాల్డ్ యాస్ క్షత్రియాస్ హు ఆర్ ప్రిపేర్డ్ టు లే డౌన్ దేర్ లైఫ్స్ for the sake of protection of their motherland.
0: Desha rakshana deha rakshane,
1: protection of the country is protection of one's own body.
0: Endukanaga janane janma bhumischani, tana talli tana janma bhumi enta pradhanamaintundo tana deshamu tana dehamu anta aadharamaintundi.
1: Just as one's mother is sacred, one's mother country is also sacred.
0: Ee kevalam bimba pratibimbamuto koodinatundi.
1: This may be compared to the object.
0: Desha rakshane tana deha rakshana, ప్రొటెక్టింగ్ వన్స్ ఓన్ కంట్రీ ఇట్టి భావన చేత దేహరక్షణ నిమిత్తమే తన దేహాన్ని కూడా అర్పితం గావించేటువంటి వాడు క్షత్రియుడు అన్నారు.
1: That person is a kshatriya who is prepared to sacrifice
0: himself.
1: This action and this courageous action could be performed by anyone. He is a kshatriya.
0: Vyavasayam tiche vaddinchundiyo sukajeevanam je shudrulara antadu.
1: Shudra has been described as one who undertakes cultivation of land.
0: Aharam atyavasaram.
1: Cultivation of land and who raises the food for
0: ఈ ఆహారమునే ఉత్పత్తి గావించుకుంటే ఈ శత్రుడు అనేటువంటి వాడు ఈ జగత్తే నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ అగ్రికల్చరర్స్ డు నాట్ ప్రొడ్యూస్ ఫుడ్ దెన్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్.
0: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోవటమే ఈ యొక్క గుణకర్మలలో ఉండేటువంటి విభాగం అని మనం నిర్ణయించుకోవాలి.
1: హూ హావ్ టు అండర్స్టాండ్ that the caste which have been prescribed are on the basis of the qualities and the action which are sacred.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మనం సరైన మార్గంలో ప్రచారం చేయకలేకపోవటం చేతనే ఈనాడు దేశం అనేటువంటిది ఈ కులమత దేశముల చేత మానవత్వాన్ని నిర్మూలం గావించడానికి సిద్ధంగా ఉంటున్నాయి.
1: As we have not been able to undertake, preach and interpret these sacred principles and truths in the correct way, the entire country is coming to a state of ruin.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: Everyone is the child of God.
0: అందరికీ భగవంతుడు ఒక ప్రభువే.
1: గాడ్ ఈజ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీవన్.
0: ఉపనామములు ఎందుకును రంగ సిద్ధాంతము ఎందుకును వేరువేరుగా మనకు కనిపించవచ్చును.
1: ఇన్ నేమ్ అండ్ ఫామ్, ఇన్ కలర్ అండ్ క్యాస్ట్ దేర్ కుడ్ బి సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్
0: తండ్రి ఒక్కడే,
1: బట్ ఫాదర్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నట్టుమే నిజమైన బ్రహ్మజ్ఞానం.
1: రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్ ఈజ్ రియల్ బ్రహ్మజ్ఞానం.
0: బ్రహ్మజ్ఞానం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిశ్రమ కానేరదు.
1: బ్రహ్మజ్ఞానం డస్ నాట్ రెఫర్ టు ఎనీ
0: అనేక గ్రంథములు చదివి దీనికి వాదోపవాదంలో ఉనికి దీని యొక్క బ్రహ్మార్థమును మనం గుర్తించేటువంటి మాత్రం మనం బ్రహ్మజ్ఞానం కానేరం.
1: బై నియర్లీ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంటేషన్ అండ్ విన్నింగ్ ది ఆర్గ్యుమెంట్స్ కెనాట్ కన్ఫర్ అన్
0: ఈ ప్రపంచంలో ప్రతి జీవికుడును బ్రహ్మస్వరూపమే అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హియర్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్
0: ఆఫ్ ఏకత్వాన్ని మనం దర్శించాలి.
1: We should get a vision of this unity in diversity.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడమే నిజమైన బ్రహ్మజ్ఞానం.
1: రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ ఈజ్ రియల్ బ్రహ్మజ్ఞానం.
0: ఏదో బ్రహ్మజ్ఞానం అని చెప్పిన తలభార పుస్తకాలు మాత్రం మనం చదువుకుని దాన్ని తలలో చేసుకుని మస్తకాన్ని కూడా ఒక పుస్తకానిగా మార్చుకునేటువంటి మాత్రం తాను బ్రహ్మజ్ఞాని కానేరడు.
1: మియర్ బుక్ నాలెడ్జ్ అండ్ ఫిలింగ్ వన్స్ హెడ్ దిస్ కైండ్ ఆఫ్ బుక్ నాలెడ్జ్ కెనాట్ కన్ఫర్మ్ బ్రహ్మజ్ఞానం.
0: చెప్పవచ్చు పోటీ చేయరు ఒక్కటి.
1: A million things can be told.
0: తాను చదివినటువంటిది తాను విన్నటువంటి దానిని కొంతవరకునైనా ఆచరణలో పెట్టి ఇతరులకు అందించడానికి ప్రయత్నించినటువంటి వాడే నిజమైనటువంటి యొక్క సిద్ధాంతి, నిజమైనటువంటి యొక్క ఆసక్తి కలిగినటువంటి వాడు.
1: A real siddhanti or an educated person is one who, after studying in the books, practices one or two things at least what he has learned from the books.
0: ఈనాడు సిద్ధాంతాలను బట్టి వాదించుకోవటంలో కాలంలో వ్యర్థం గావించినటువంటి వారు మాత్రం మనం సిద్ధాంతి కావాలి.
1: But on the other hand, today we are wasting our entire time in argumentation and in feeding our own ego.
0: కనుక ఈనాడు సమాజం లోపల సత్యమైన ధర్మమైనటువంటి యొక్క సూక్తులను అమాయకమైనటువంటి ప్రజలకు అందించి వారికి బోధించి వారిలో ఉన్నటువంటి యొక్క మానసిక పరివర్తనను గావించి తద్వారా సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ ఇస్ అ నీడ్ టుడే టు ఎక్స్ప్లెయిన్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ ది లైఫ్ ఆఫ్ పీపుల్ హ్యాపీ అండ్ గో ఆన్ ద రైట్ పాత్.
0: ఒక స్నేహాన్ని స్వధర్మమే సరైనటువంటి యొక్క ఇది అని శ్రేయస్సు అని పరధర్మం అనేటువంటి భయంకరమైనటువంటిది అని భగవద్గీతలో ఒక పదం.
1: ఇన్ భగవద్గీత దర్ ఇస్ అ స్టేట్మెంట్ ఫాలోయింగ్ వన్స్ ఓన్ ధర్మ ఈజ్ గుడ్ అండ్ ఫాలోయింగ్ అదర్ ధర్మ ఇస్ నాట్ గుడ్. వాట్ ఈజ్ స్వధర్మ?
0: స్వ అనగా ఆత్మ, ఆత్మధర్మమే స్వధర్మ.
1: స్వ డస్ నాట్ రెఫర్ టు వన్స్ ఓన్, ఇట్ ఈస్ ఆత్మధర్మ. స్వ రెఫర్స్ టు ఆత్మ.
0: అది దానిని మనం అనుసరించడం చేత మన జీవితం నిరంతరం కూడా శ్రేయస్సుగానే ఉంటాయి.
1: If one follows Atmadharma, one's life would be happy and
0: yesi pramadamulu kudunu guri kaadu.
1: It would never come to any danger.
0: Yeti ashantini andinchadu.
1: It would not have any lack of peace.
0: Paradharma, paradharma anaga enti? Para anaga paapa punyamulaku moolakaramaitundi karmalanu aacharincheetundi dehamu. Ee deha dharmame paradharmam.
1: Paradharma refers to dharma of the body which is responsible for the acts good or bad.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ ఆ కర్మ ఫలమును అనుభవించే నిమిత్తమే తిరిగి పునర్జన్మ మెత్తవలసి వస్తుంది.
1: Whatever action you perform, good or bad, to enjoy the
2: fruits thereof, you will have another rebirth.
0: తిరిగి పునర్జన్మం పునర్జన్మం పునర్జన్మము జన్మం మరణం జన్మం మరణం జన్మం మరణం ఈ విధమైనటువంటి మార్గం అనుభవించడం చేత అది భయంకరమైనటువంటి యొక్క ఏ స్థితిలో ఏ కాలంలో ఏ స్థానంలో ఏ విధమైనటువంటి స్థితిని అనుభవిస్తాము.
2: As long as one goes on performing one's action like this, there will be death, birth,
0: and bhayankaramaitani siripada jarigindi.
2: This cycle of rebirth continues.
0: Kani Bhagavad Gita yokka shlokalu yokka arthanni manam ee reetiga anubhavistunnamu. Swadharmam ante idi chatriyudu arjunudu idi chatri dharmamu ani manam bhavistunnam.
2: But how are we interpreting or understanding Bhagavad Gita's statement when we say chatriya dharma, when we say swadharma, or Arjuna will say chatriya dharma?
0: ఇక్కడ క్షత్రి ధర్మము వైశ్య ధర్మము శూద్ర ధర్మము అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు ఏ వ్యక్తిని గురించి కూడా నువ్వు భగవద్గీతలో విపులంగా చెప్పలేదు.
2: స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు క్షత్రియ ధర్మ వైశ్య ధర్మ అండ్ శూద్ర ధర్మ.
0: దీస్ గుణకర్మలను బట్టి ఈ యొక్క మతములు ఏర్పడినాయని
2: ఆల్ దీస్ క్యాస్ట్ ఆర్ బేస్డ్ అపాన్
0: ఈ వర్ణములంతా ఏర్పడినాయని
2: బేస్డ్ అపాన్.
0: కాబట్టి తమోగుణంతో భూతత్వంతో అనుభవించేటువంటి వాడు ఎప్పుడు కూడా నువ్వు బ్రాహ్మణుడు అయిన వాడు శూద్రుడే.
2: Based upon the qualities and the action. If a person performs activities of tamoguna, he is a sattva.
0: Sattva-mayantvinti yukka dhaiva-chintani chetanu, sattkarmalu, sadhala-chintu, satchintu-chetanu, tala yukka jeevitani sattva-gavin chetanu vadu. Ye kulamandam chetanapadikini vadu brahmanude.
2: Even if he is born in any other caste, if he spends his entire time in devotional activities,
0: brahma-jitna-gavin chetanu vadu brahmanude.
2: Brahman is one who seeks God.
0: కనుక మనం ఈ జాతి మత కుల భేదములను ఉంచుకుని వాదోపవాదముల చేత మానవత్వాన్ని మాత్రం మనం కించిత్ పరచడానికి ప్రయత్నించరాదు.
2: డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ కళ ఆర్ గోయింగ్ టు డిమీన్ హ్యూమానిటీ.
0: అందరూ సోదర సోదరి మండలి,
2: ఆల్ ఆఫ్ us are brothers and sisters.
0: ఇలాంటి పవిత్రమైన భావాన్ని ఈనాడు సమాజంలో మనం ప్రచారం ప్రబోధన చేయడానికి ప్రసిద్ధంగా ఉండాలి.
2: స్ప్రెడ్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ ద సొసైటీ.
0: అప్పుడే ఆధ్యాత్మికమైనటువంటిది చాలా అభివృద్ధి గాల్చుతుంది.
2: దెన్ ఓన్లీ స్పిరిచువాలిటీ.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది కేవలం స్వల్ప ఫలముల చేత చేకూరినటువంటిది కాదు.
2: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ మీన్
0: కాలము చే మారక.
2: ఇట్ విల్ నాట్ చేంజ్ బై
0: చరిత్రే మాయక.
2: It will not be
0: ప్రణయముచే తరుగక.
2: ఇట్ కెనాట్
0: జీవించే పెరగక.
2: ఇట్ కెనాట్ గ్రో.
0: సత్యమైతే ఉన్నదో ఆ సత్యానికి దివ్య స్వరూపమే భారతీయ ధర్మం.
2: ట్రూత్ విచ్ ఇస్ నాట్ షేర్డ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్, దిస్ ఈజ్ భారతీయ ధర్మం.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మము.
2: దిస్ ఈజ్ అ పర్మనెంట్ థింగ్,
0: మార్పు లేనటువంటి ధర్మము.
2: దిస్ డస్ నాట్ చేంజ్ అట్ ఆల్.
0: కుదురుకు వీలు కానటువంటి ధర్మము.
2: దిస్ కెనాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్.
0: ఇలాంటి సత్య ధర్మాన్ని మనం గుర్తించుకోలేక ఏదో నా మతము నీ మతము అని మధురంతా పాడు చేసుకుంటున్నాము.
2: వీఆర్ ఓన్లీ స్పాయిలింగ్ అవర్ ఓన్ మైండ్స్, నాట్ అండర్స్టాండింగ్ ది కరెక్ట్.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
2: ఆల్ రిలీజియన్స్ టీచ్ ఓన్లీ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివితే
2: people should conduct themselves with that awareness.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
2: If one's thinking is all right, which religion can be bad?
0: వినుడు భారతీయ వీరుడా,
2: ఓ సన్ ఆఫ్ భారత్ హీరోయిక్ వన్.
0: కనుక మన మతులను పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేయరాదు.
2: డోంట్ స్పాయిల్ యువర్ ఓన్ మైండ్స్ బై అన్నెసరీ థింకింగ్.
0: మతిని చక్కదిద్దుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: డెవలప్ ప్రాపర్ థింకింగ్ అండ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: అన్ని మతములు కూడాను ఒక గ్రామములకు మార్గములు వేరువేరైనట్టుగా కూడాను ఈ మతములు మార్గమునే కాని గమ్యము ఒక్కటే.
2: ఆల్ ది రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ పాత్స్ టు ద సేమ్ గోల్.
0: ఇట్టి సత్యస్వరూపాన్ని మనం నిరూపించేదానికి మనం ఆచరణ లోపల తాను అనుభవించి పనులకు బోధించడానికి ఈ భక్తులందరూ కూడాను తగిన కృషి చేయాలి.
2: By practicing all these things properly, we have to enjoy experience and show to the world and
0: mana bhakti putrimainatundi reetiga roopandaradu.
2: Our devotion should not become artificial devotion.
0: Sakramaitundi margani anusarinchali.
2: We should take the right path.
0: Satyamaina aacharyamga manamu dudali.
2: We should be based upon the practice.
0: Nityanandani pondataku prayatninchali.
2: We should have be based upon discrimination.
0: అప్పుడే మన సాధనలో సార్థకమవుతుంది.
2: దెన్ ఓన్లీ ఆల్ అవర్ సాధన
0: కాకుండా కేవలము చిత్తము శివునిపైన భక్తి చెప్పులపైన అన్నట్టుగా మన యొక్క మనసు ఎక్కడో ఉంచుకొని జపమాలు తిప్పితే గాని వచ్చిన ప్రయోజనం ఏమిటి? జానంలో కూర్చుంటే గాని వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి?
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ దర్ ఇస్ నో కాన్సన్ట్రేషన్ ఇన్ వాట్ వీ డూ, ఇట్ ఇస్ ఎ షియర్ వేస్ట్. ఆల్ సచ్ మెడిటేషన్
0: విని
2: లిసన్ టు
0: ఈ బోధన చేతి మీ బాధలను దూరం చేసుకుని
2: and through these preachings you make distant all your problems.
0: Chitta shuddhi cheta nee yokka manasunu bhagavat vaithuna maralinchadaniki prayatninchali.
2: Purify your heart and turn it towards God.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడా చిత్తశుద్ధి నిమిత్తమే.
2: ఆల్ ది యాక్టివిటీ అండ్ యాక్షన్స్ అండ్ డీడ్స్ ఆర్ మెంట్ ఫర్ ప్యూరిటీ.
0: ఆ చిత్తశుద్ధి దేని నిమిత్తము?
2: వై షుడ్ దేర్ బి ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్?
0: దైవాన్ని అనుభవంగా ఆనందంగా అనుభవించడానికి.
2: సచ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ ఈజ్ మెంట్ ఫర్ ఎక్స్పీరియన్స్.
0: మనం ఎక్కడైనా కోరికల కోసం లైన్ లో పోయి కూర్చున్నామంటే ఓ చిన్న చాపనో చిన్న మ్యాటో చిన్న పేపరో ఏదో ఒకటి వేసుకుని కూర్చుంటున్నాము.
2: వెన్ వీ గో టు ఎ ప్లేస్ సీకింగ్ ది విషెస్ టు బి ఫుల్ఫిల్డ్, వీ స్ప్రెడ్ అ మ్యాట్ అండ్ దెన్
0: ఈ దేహము,
2: దిస్ బాడీ ఈజ్
0: మట్టిరూపమైన ఈ దేహము,
2: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ మడ్.
0: ఇలాంటి దేహమే ఒక్క ఎక్కడైనా ఒక ప్రదేశంలో కూర్చోవాలంటే దానికి పరిశుద్ధమైన ప్రదేశాన్ని మనం ఎత్తుకుంటున్నాం.
2: ఇఫ్ యూ వాంట్ టు సిట్ డౌన్,
0: నిర్మల నిశ్చయస్వార్థపరమైన భగవంతుని మన హృదయంలో కూర్చోవాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండనక్కర్లేదా?
2: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, ఈజ్ దర్ నో నీడ్ ఫార్
0: ప్యూరిఫైయింగ్ హృదయం లోపల భగవంతుడు ఏ రీతిగా కూర్చోగలడు?
2: హౌ కెన్ గాడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్
0: కనుక భగవంతుడు నీలో ప్రతిష్ఠింప చేసుకోవాలనుకుంటే నీ చిత్తాన్ని శుద్ధి గావించుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ లార్డ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అదే నీ సాధన ద్వారా చేయవలసినటువంటి పని.
2: దిస్ కెన్ బి డన్ బై యువర్ ఎక్సర్సైజెస్, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
0: ఈ యొక్క భాషల చేత మీ యొక్క భావాన్ని మార్చుకోవడానికి పూర్తి ప్రయత్నం చేయాలి.
2: బై లిసనింగ్ టు గుడ్ ప్రీచింగ్స్ అండ్ డిస్కోర్స్.
0: కేవలం వినటం స్మరణ ఇంత మాత్రంతోనే మన కాలం వ్యర్థం కావించరాదు.
2: ఇఫ్ బై మెయిర్లీ లిసనింగ్ యూ డోంట్ ప్రాక్టీస్ దెమ్, యూ విల్ నాట్ గెట్ ద బెనిఫిట్.
0: కాలకర్మ కారణాన్ని కూడా నువ్వు పవిత్రం గావించాలి.
2: వీ షుడ్ శాంక్టిఫై ఆల్ అవర్ టైం.
0: కాలం భగవత్స్వరూపుడు.
2: టైం ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అలాంటి భగవత్స్వరూపుడైనటువంటి కాలాన్ని మనం వ్యర్థం గావించటము కేవలం భగవత్ దివ్యాన్ని మనం వ్యర్థం గావించినట్టే.
2: వేస్టింగ్ సచ్ డివైన్ టైం ఈజ్ సాక్రిలేజ్.
0: కనుక మీరు ఇంతకాలం 4 గంటల నుంచి ఈ 6 గంటల వరకు కూర్చున్నందుకు తగినటువంటి యొక్క సార్థకతను ఈ కాలంలో మీరు విన్నటువంటి విషయాలు కొన్ని విధమైనటువంటి ఆచరణలో పెట్టి సరైనటువంటి సార్థకతను మీరు చెందాలి.
2: యూఆర్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ 4 o'clock to 6 o'clock. And you must have heard so many things. At least 1 or 2 things which you have heard, you must practice in your day-to-day life. You have to remove from your mind the differences based upon the caste community. Develop attachment to the Lord.
0: అనాసక్తిని మనం పోషించుకోవాలి.
2: డెవలప్ అనాసక్తి ఇన్ యూ.
0: విరక్తిలో మనం ప్రవేశించాలి.
2: ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్
0: విరక్తిని ఆనందంగా అనుభవించాలి.
2: అండ్ వీ హావ్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్.
0: త్రిగుణాతీతమైనటువంటి యొక్క మార్గం.
2: దిస్ ఇస్ ది వే టు ట్రాన్సెండ్ దిస్
0: త్రిగుణాధిపతుడు, త్రిగుణాతీతుడు.
2: గాడ్ ఇస్
0: ప్రకాశించినటువంటి చంద్రుడిని మనం చూడాలంటే టార్చ్ లైటో పెట్రమాక్స్ లైటో అరికెన్ లైటో మనకు అవసరం లేదు. ఆ చంద్రుడి యొక్క వెలుతురు ఆధారం చేతనే చంద్రుడిని చూడాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, మూన్ లైట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు గెట్ ఎ విజన్ ఆఫ్ మూన్.
0: కనుక ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ప్రేమ ద్వారానే పొందాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ లార్డ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ లవ్, సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మని సత్యం ద్వారానే మనం చెందాలి.
2: ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ ట్రూత్ యూ కెన్ రీచ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: పరమాత్మని ధర్మం ద్వారానే అనుభవించాలి.
2: హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ట్రూత్ అండ్ ధర్మ.
0: కనుక మనము ఈ ధర్మమును సత్యమును ప్రేమను ప్రధానమైన లక్ష్యంగా అందించుకుని సర్వసంగ పరిత్యాగులుగా మనం క్రమక్రమేణ మారుతూ ఈ సత్యమునే మన లక్ష్యం నందు ఉంచుకోవాలి.
2: వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ ద నీడ్ ఫర్ సత్య ధర్మ అండ్ ప్రేమ, అండ్ త్రూ దెమ్ వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: అనేక మంది మహనీయులందరూ కూడా చక్కగా చల్లని మాటల చేత చిన్న చిన్న పదముల చేత మీకు చక్కగా నిత్య జీవితంలో అర్థము గావించుకునేటువంటి యొక్క ఉపమానముల చేత మీకు ఎన్నో విధములైనటువంటి యొక్క మార్గములుగా బోధిస్తూ వచ్చారు.
2: Great people here have been able to just explain to you quite a few things in an understandable way.
0: ఈ బోధన నమ్మకం ఆచరణలో పెట్టినప్పుడే వారు బోధించినటువంటి కాలమును మీరు విన్నటువంటి కాలమును వ్యర్థం గావించినటువంటి వారు అవుతారు.
2: Only when you practice what you have heard from these people,
0: వ్యర్థం గావించినటువంటి వారిగా అయినప్పుడే ఇది చెప్పినందుకు విన్నందుకు సార్థకం.
2: Then only you would have sanctified your own life and whatever has been teach is justified.
0: కనుక ఇలాంటి అవకాశం మీకు చాలా అదృష్టంగా లభించింది.
2: ఇట్ ఈస్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యువర్ గాట్ సచ్ ఎ గ్రేట్ అకేషన్.
0: ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం గావించుకోరాదు.
2: డూ నాట్ వేస్ట్ సచ్ ఎ గ్రేట్ అకేషన్.
0: ఏ ఒక్కటి రెండైనా మీరు ఆచరణలో పెట్టి దీని సరైన యొక్క మార్గాన్ని చెందండి.
2: ప్రాక్టీస్ అట్లీస్ట్ 1 or 2 things అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
0: గోవింద కృష్ణ జై జయ.

ఎందరో మహానుభావులు, అందరికి వందనములు. ఇన్ శ్రీరాగం సెట్ టు ఆదితాళం ఇస్ ఎ వెరీ పాపులర్ పంచరత్న కృతి కంపోజ్డ్ ఇన్ ద ఇమీడియట్ ప్రెసెన్స్ ఆఫ్ మెనీ ఎ లెర్నెడ్ స్కాలర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ కంపోజిషన్స్ ఆఫ్ అవర్ బిలవెడ్ స్వామి. వి కంక్లూడ్ అవర్ రెండిషన్ విత్ దిస్ లాస్ట్ పంచరత్న కృతి with a one prayer in our hearts, Swami, to let us develop the love and devotion as such of Sri Tyagaraja Swami through our music.

0: Ganesh, before we just play that beautiful discourse of Swami, can we just give a little bit of feelers what actually is Durga Suktam?
1: Yes.
0: So Durga Suktam is, as the name suggests, it's a hymn in praise of Mother Durga, the goddess Durga. But the interesting part is that there are not only one, but there are three deities, correct?
1: Exactly. One is Agni, one is Indra, and one is Durga.
0: So there are three deities who are
1: involved in this
0: involved
1: mantra.
0: And addressed in this. So it's been an interesting journey again for us. And why this journey will be doubly interesting for all of us, even the listeners, is that they say Durga Suktam is something which we chant to overcome obstacles, worries, difficulties. So this is something which gives you the inner strength, the strength to fight from within, and even the strength to take something on in the outside world also. So this is going to be an interesting journey for us.
1: Exactly.
0: And one more thing which we felt we will tell before getting into the mantra is, Swami always says that you should never run away from any difficulties. You should actually face it squarely, face it head on, without giving up.
1: Swami beautifully tells, you know, Bhargava, when you have a problem, you should point out at the problem and tell, however big the problem is, oh problem, you are very small, I have a very big God with me.
0: Yeah.
1: Instead of pointing out, oh my problem is big, this is the attitude with which we have to face the obstacle. And Swami beautifully gives the four F's.
0: Yes.
1: That is, follow the master, face the devil, fight till the end, and finish the game.
0: So, hopefully let us finish the game.
1: Yes. First we shall begin the game.
0: Yeah, the first thing, first inquisitiveness or curiosity which comes is that the mantra itself starts with Jataveda. And Jataveda is a name of Lord Agni. So, how Agni is involved in this? So, we'll just give a small 3-4 line description of what Jataveda actually means. And then probably we'll go into what Swami tells about it.
1: Exactly. So, Jataveda, we shall take the word by word meaning. Jataveda se sunavama somamarati yato idahati vedaha. So, Jataveda se, for Jataveda, Jata is born, Veda is knowledge. Hence, Jataveda is the one who is born with full knowledge.
0: Okay.
1: So, normally Agni or the physical fire is frequently addressed as Jataveda.
0: Interesting.
1: Of the Panchamahabhutas, Agni is chosen because it is the first among the subtle elements to have a visible form. And also because it constantly goes upwards.
0: Yeah, to interrupt you, because Akasha we cannot see.
1: Exactly.
0: The first Mahabhuta. Then second is Vayu. Vayu can only feel, you cannot see. So probably, yes, the first
1: attributes
0: one,
1: get added to.
0: Yes. So the attribute of form, what can be seen, adds, gets added up in Agni. Yes.
1: So we pray to it and beseech it to take us upwards towards the formless Supreme Parabrahma.
0: So beautiful, so beautiful. So I think with this small introduction about Durga Suktam, can we...
1: So I think it's now over to Bhagavan Baba to explain to us what exactly this Jataveda is.
0: Yeah.
1: And the Agni, the mention of which is made throughout this mantra.
0: Yes.
1: So I think Swami makes the entire path clear for us.
0: Yes.
1: So over to Bhagavan.
2: Brahmagna Agnihi ani kudanu oka Agni tattva ani kudanu puraskarinchukoni shruti ee reetiga prabodhistu vachindi.
3: In the aspect of explaining the features of Agni, our Sruti has also said Brahmagna Agnihi. That is, they have identified the aspect of Agni with Brahmagna.
2: Vedamu, vo Bharata Swarupudainatuvanti Agni, neevu sarvamulo pavitramarinchutu vadavuta cheta, neeku pavakudani maroka peru kudanu kaladani kudanu prabodhinchindi.
3: Our Veda has also taught us that Bharata, O Bharata, who is a synonymous word, name to Agni, because this Agni sanctifies and purifies everything, it has given another name to Agni, and that is Pavaka, one who purifies.
2: Intiye kadu. Neevu Pavakamulanu vashinchuta cheta, neeku Pavya Vahanudani kudanu maroka peru kaladani kudanu uccharinchindi.
3: Further, it has also said, that Agni, because he wears pavakas, he is also called pavaka vahana.
2: Pavaka vahana anaga indulo jati vedam anetuvanti deeni kudulo kudano artham prabodhinchindi.
3: In the name pavaka vahana there is also implied jati veda.
2: ఈ పావ్యక వాదకునకు జాతి వేదకుడని కూడాను పేరు.
3: దేర్ ఇస్ ఎ నేమ్ జాతి వేదక ఫర్ దిస్ పావ్య వాహన.
2: వీటిని పురస్కరించుకుని వేదము కేవలము ఒక భరతాగ్ని స్వరూపుడైనటువంటి వారి నిమిత్తమై పరమాత్మ స్వరూపమైనటువంటి వారిని వరించుటకై భ్రమించుటకై లేక ప్రకాశించుటకై అతనిని అనేక రకములుగా రమించుటకై వచ్చినటువంటిదని ఉద్భవించినటువంటిదని కూడా ఇందులో మనకు స్పష్టమవుతూ వచ్చింది.
3: దేర్ఫోర్ ఇట్ బికమ్స్ క్లియర్ టు అస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వేద హాస్ కమ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్పౌండ్ ది వన్ హూ హాస్ గాట్ ది నేమ్ ఆఫ్ అగ్ని ఆర్ భరత ఆల్సో టు ఎక్స్పౌండ్ అండ్ మేక్ నోన్ టు పీపుల్ ది ఆస్పెక్ట్ ఆఫ్ పరమాత్మ. దిస్ ఇస్ వాట్ బికమ్స్ క్లియర్ టు అస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
2: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు.
3: ఇన్ ఆర్డర్ టు నో ఫర్ వాట్ పర్పస్ ఫర్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్ విత్ వ్యూ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ ఫర్ హూమ్ అండ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ ది వేద ఒరిజినేటెడ్ దే హ్యావ్ ఆల్సో రిఫర్డ్ టు దిస్ అగ్ని యాజ్ జాతి వేద.
2: అగ్ని జాతి వేద అని కూడా దీనికి మరొక పేరు.
3: దర్ ఇస్ అనదర్ వే ఆఫ్ గివింగ్ ఎ నేమ్ టు దిస్ దట్ ఈస్ అగ్ని జాతి వేద దట్ ఈస్ ఎ నేమ్ జాతి వేద టు అగ్ని.
2: అనగా అగ్ని భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది.
3: ఇన్ దిస్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు మేక్ క్లియర్ టు అవర్ సెల్స్ దట్ దీస్ టూ వర్డ్స్ అగ్ని అండ్ భరత డూ నాట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే ఆర్ ఈక్వలెంట్ వర్డ్స్.
2: ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది.
3: దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఫర్ ది సేమ్ థింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇండికేటెడ్ ఇన్ దీస్ టూ వర్డ్స్.
2: అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ సరస్వతి భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజుస్ సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడాను చేసింది ఈ యొక్క శృతి.
3: ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ది ట్రినిటీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ taking these three names Ida, Saraswati and Bharati, these three names are the three aspects for this. These have also been taken from the three Vedas, the Rig Veda, the Yajur Veda and the Sama Veda. Taking these three, they have established that the divine has got these three aspects, Sat, Chit, Ananda. Sat, Chit, Ananda are the attributes to the divine.
2: Bharatiyulu aacharinchetuvanti pavitramainatuvanti yajna yagadi kratulu yandu యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్నిని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది.
3: ఇన్ ది రిచువల్ ఆఫ్ ది సేక్రెడ్ యజ్ఞాస్ విచ్ వీఆర్ అకస్టమ్ టు ఇన్ దిస్ కంట్రీ విచ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ యూజ్ టు పెర్ఫార్మింగ్ ది సేక్రెడ్ యజ్ఞ దేర్ ఇట్ సో హ్యాపన్స్ దట్ ది మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ వన్ హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ది యజ్ఞ హూ ఇస్ పెర్ఫార్మింగ్ ది యజ్ఞ and his wife, she has certain duties. She has to utter certain words and mantras in description of Agni and of Veda.
2: అప్పుడు ఆ మంత్రములు యందు ఓ రుగ్ యజుస్ సామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా నీవు సర్వ వేద స్వరూపుడుగా ఉంటున్నావు. నీవు కేవలము జ్ఞాతవు జాతవు దాతవు భరతవు అని కూడా ఈ భరత శబ్దమును అక్కడ కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
3: వెన్ షీ అడ్రెసెస్ అగ్ని ఆర్ ది వేదాస్ షీ యూజెస్ ది వర్డ్స్ ది త్రీ వర్డ్స్ ఫర్ ది వేద రుక్ యజు అండ్ సామ షీ అడ్రెసెస్ గాడ్ అండ్ షీ సేస్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ త్రీ వేదాస్ యూ హ్యావ్ ఆల్ ది డిఫరెంట్ ఫార్మ్స్ యు ఆర్ కాల్డ్ ది జ్ఞాత యు ఆర్ ఆల్సో ది దాత యు ఆర్ ది భరత షీ యూజెస్ దీస్ త్రీ వర్డ్స్ జ్ఞాతా దాత అండ్ భరత వైల్ అడ్రెసింగ్ ది గాడ్ ఆఫ్ యజ్ఞ.
2: అనగా అగ్నికి ఈ జ్ఞాత దాత భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప భేదములు అనేటువంటివి కావు.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ అడ్రెసింగ్ టు మీన్ దట్ దీస్ త్రీ వర్డ్స్ జ్ఞాత దాత అండ్ భరత యాజ్ ఓన్లీ డిఫరెంట్ వేస్ ఆఫ్ అడ్రెసింగ్ అగ్ని. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్, దే ఆర్ ఈక్వలెంట్ అండ్ దే ఆర్ వేస్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ అడ్రెసింగ్ అగ్ని.
2: ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత భారత భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
3: ఇన్ దిస్ మేనర్ వీ నోటీస్ దట్ ఇన్ వేద ఇన్ మెనీ ప్లేసెస్ అండ్ ఇన్ మెనీ కాంటెక్స్ట్ దీస్ త్రీ వర్డ్స్ భరత భారత అండ్ భారతి అపియర్ ఇన్ సెవెరల్ ప్లేసెస్.
2: యజ్ఞమునందు కుశపుష్టి అనేటువంటి యొక్క నిర్మితమైనటువంటి పదార్థమునకు వేద అనేటువంటి యొక్క దీని కూడాను ఒక అర్థం ఉంటుంది.
3: In the yajna, whatever is created and whatever is put as a material in the yajna, there is a word called kushamushti, comes from the Veda, and this has got a specific meaning.
2: ఈ వేదము అనేటువంటిది కేవలము భరత నిమిత్తమ ఏర్పడినటువంటిదని, అనగా అగ్ని స్వరూపుడైనటువంటి యొక్క ప్రజాపతి యొక్క తత్వము నిమిత్తమ ఏర్పడినటువంటిదని కూడాను ఇందులో స్పష్టముగా వెలుగుచ్చినది.
3: Here it becomes clear and it has been explicitly stated that this Veda has come for the sake of Bharata, for the sake of establishing the meaning of the word Prajapati.
2: Itvanti Prajapati nimittamai yerpadinatvanti yokka kushapushtini yokka nirmita prabhavamainatvanti yokka padarthamulanu ee agni devataku arpitam gavinchatam cheta akkada kodanu jati agni ani kodanu oka sarthaka naamam velabadindi.
3: Because in the context of Prajapati, this created material which we use in the yajna under the name Kushamushti, this is intended for the Agni. Therefore, there is also a name called Jati Agnihi.
2: Agni, Rasmi, Bharata, Ani, ee mudinti kudanu Trishodyevam ane ani kudanu oka peru.
3: For the three, Agni, Rasni and Bharata, there is one other name called Trishodevyam.
2: Trishyomataram.
3: These are three different aspects of Agni.
2: Kanukane, ikkada, Bharatudu aneetvanti yokka tattvanni, manam Agni, Rasni yokka deeniki cherchukunnappudu, ee Agni, Rasni aneetvanti Bharatudu ani kudanu, indulo oka vidhamainatvanti arthanni kudanu prasiddham avutundi.
3: In taking these three aspects together, and then we combine the aspect of Bharata to these three, that is Agni and Rasni, then we will understand that in Bharata are implied, are latent, these two aspects of Agni and Rasni as well.
2: Bharata anaga Agni ku oka paryaya padam ani cheptamu. Kani Agni nirantaram kudanu Bhagavantuni maatrame ramistuntadi kani anyamunu raminchutaneetundi kudanu indulo manaku antarartham.
3: You have already been told that for Bharata, Agni is an alternative word. Agni is synonymous with Bharata. But we know that Agni is something which flourishes and which takes deep root only in the aspect of God. Agni is not going to flourish in any other aspect.
2: Aditya nunchi Agni, Agni nunchi Vayuvu, Vayuvu nunchi Rasmi, Rasmi nunchi Bharatam. Aneetvanti yokka tattvani manamu, ee panchabhutakamainatvanti yokka dehaniki, పంచ ప్రాణ సమానంగా మనం విశ్వసించినప్పుడు మనలోనే ఈ వాయువు, ఈ అగ్ని, ఈ ఆదిత్యుడు, ఈ రశ్మి, ఈ భరతుడు ఈ పంచభూతాత్మక స్వరూపంగా ప్రకటిస్తున్నాడనేటువంటి సత్యము ఒక గుర్తించుకోవటానికి వీలవుతుంది.
3: ఫ్రమ్ ది సన్ ఆర్ ది ఆదిత్య కమ్స్ అగ్ని, ఫ్రమ్ అగ్ని కమ్స్ వాయు, ఫ్రమ్ వాయు కమ్స్ రశ్ని, ఫ్రమ్ రశ్ని కమ్స్ భరత. దేర్ఫోర్ ఇన్ దిస్ సీక్వెల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్ దట్ this body which is made up of five elements, the life in it consists of these five aspects, the sun, the agni, the vayu, the rasni and the bharata.
2: Mana dehamu nunchi veluvadeetundi uchchasa nishwasamulu yokka vayu tattvamu, mana dehamunu sarvatra kaapadi rakshincheetundi yokka ee agni tattvamu, mana yokka buddhini vikasinchi prakashinpa chesetundi yokka ee aadityuni yokka tattvamu kevalam nirantaram kudanu భగవద్ రతిగా మారటం కోసమని ఈ మానవత్వం ప్రాప్తించినటువంటిది కూడాను వేదము యొక్క అంతరార్థము.
3: ఫర్ ది బ్రెత్ దట్ వీ టేక్ ఇన్ అండ్ ది బ్రెత్ దట్ వీ గివ్ అవుట్, ది ఎయిర్ ది వాయు దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాణ, అండ్ ఫర్ ది హీటినెస్ ది అగ్ని దట్ ఈస్ రెస్పాన్సిబుల్, అండ్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఫర్ అవర్ థింకింగ్ కెపాసిటీ ది సన్ ది ఆదిత్య ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ టు టెల్ అస్ దట్ all these things which are in our body, there is a basis for all of them, and they can flourish and enjoy only in the aspect of the divine or in the aspect of God. This is an interpretation given by the Veda in this sequence of words.
2: భరతనాముడైనటువంటి ఈ అగ్ని సర్వమును కూడాను భస్మము చేయటమే కాక పరిశుద్ధము చేయటమే కాక పవిత్రము కూడాను వర్ణిస్తుంటాడని కూడాను ఈ వేద ప్రస్తి.
3: అగ్ని విచ్ హాస్ గాట్ ది నేమ్ భరత హాస్ నాట్ ఓన్లీ గాట్ ది కెపాసిటీ టు బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ హాస్ ఆల్సో ది కెపాసిటీ టు ప్యూరిఫై ఎవ్రీథింగ్, ఇట్ హాస్ ది కెపాసిటీ టు ఇండ్యూస్ ప్యూరిటీ ఇన్ టు ఎనీథింగ్ దట్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్. దిస్ ఈస్ వన్ అదర్ క్వాలిటీ ఆఫ్ అగ్ని విచ్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేదాస్.
1: So I think, Bhargav, after listening to Swami, let the listeners enjoy and savor the bliss of Bhagwan's nectarine voice.
0: Voice, and then probably get those pearls, probably let the message sink in.
1: So we shall not disturb their bliss.
0: Bliss, yes.
1: And I think we should conclude this particular episode, leaving all the listeners with a thought. Try to please think over what Swami had elucidated in this beautiful discourse. So with this, we conclude the first session of the Durga Suktam with the Kshama Prarthana Mantram.
4: Yadakshara pada bhrashtam matra heenam tu yad bhavet tat sarvam kshamyatam deva narayana namostute visarga bindu matrani pada padaksharani cha yunani cha tiriktani kshamasrasa ishvara అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ సా ఈశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సా ఈశ్వర హరిః ఓం తత్ సత్ శ్రీ సా ఈశ్వరార్పణమస్తు.
5: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ద 36th ఎపిసోడ్ ఆఫ్ దిస్ న్యూ సిరీస్ Veda Jignasa, an inquiry into the Vedas. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured on the 18th of June 2020 as part of Thursday live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@radiosci.org. You can also WhatsApp us your feedback to this number, 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.
6: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba. Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయాయి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచుకూడను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విషయంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు.
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధంగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ the melodious voice.
1: Kani kaakula kootalaku verchi kookela tana gaanamunu taanu maanukuntunda?
0: Because of the crows, the cuckoo bird will never stop singing.
1: Kana ee naati maanava lokamunundu mana manchini mana abhruddini mana sucheemamunu mana yokka pavitratanu gurtinchi aneka mandi asuyalu padavachunu.
0: Among human beings watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
1: Kani manaloni bhavamulanu maatrame mana parisuddham chesukovali kani itarlaku ye vidhamainatundi baadhyata rokudanu manam longa kodadu konga kodadu.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: Manasulo unna bhavambu manchidaina కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందు ఉన్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ద ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So everything is the reflection of the inner being.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుతున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
1: కనుక మనము భావములను పరిశుద్ధము గావించుకునేటువంటి ఒక విషయంలోనే మన కాలమును కాయమును కర్మను కూడాను సద్వినియోగం చేయాలి.
0: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: ఈనాడు సాధన చేస్తున్నాము. సాధనగా ఏమిటి?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: జపం చేయటమా లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: సాధనగా. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandu unchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukani prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్,
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatundide nijamainatundi bhavamu,
0: but the true feeling is transcendental.
1: Adi ye nivritti yokka lakshanam,
0: that is an inward path.
1: Ee nivritti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
0: Where does it start, the quality of
1: inward path? అనేక పర్యాయములు విద్యార్థులకు చెప్పాను.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు కూడాను ప్రాకృతి విషయంలో కూడాను జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: Kanaka vaaku manasu aham ivanni kudunu oka kutumbamto cherinatuntive.
0: Therefore the I, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idiye sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam aneetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికీ సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అదే.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
1: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైన భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: This is called conscience.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get bliss?
1: ఈ సత్, చిత్ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: The combination of sat and chit, being and awareness, will give you the bliss.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: Therefore, ananda is the climax.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: So everyone wants to be in blissful state from birth to death.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: హీఈస్ హ్యాపీ ద మూమెంట్ హీ పాసెస్ ఇన్ ది ఎగ్జామ్.
1: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: దెన్ హీ వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ పొజిషన్.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: Kani aa aanandam kudanu shastham ledu.
0: Even that happiness is not permanent.
1: Tadipari udyogam kavalani aashisthunnadu.
0: Later he wants a job.
1: Udyogam chikkinappudu kudanu aanandam ledu.
0: He is not happy even then.
1: Ee vidhanga jeevithamanta aneka vidhamainatti korikalu korutune pothunnadu.
0: That's why he continues to desire one after another. There is no end for it.
1: Kanuka aanandamulo kudanu antyam ledu.
0: Therefore even bliss also has no end.
1: Ee laukika sambandhamainatti aanandamulu క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేటి, క్షమలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైవ్స్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake.
0: ఈ జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream.
0: కనుక ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you అహం exist in both the conditions.
0: అది ఏ omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: The happiness that you get out of material objects is
0: not permanent. లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: Nor that of sensual pleasure.
0: వ్యక్తుల చేత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: Not the experience out of individuals.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: All are like passing clouds.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: But he is carried away by the illusion that the passing clouds are permanent and eternally true, and therefore is a deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth, one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmik margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరం దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే ల్యాడర్ కు రెండు ప్రధానమైన స్థానంలో అని చెప్పాను.
1: ఫర్ దిస్ ల్యాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీన్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ ల్యాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద ల్యాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: Today when there is love there is no faith, when you have faith there is no love.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: It's not enough if you have faith, you need love.
0: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: The relationship between the two is like that of negative.
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: Today every aspirant has filled his heart with the negative thoughts.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు గివ్ అప్ నెగటివ్ థాట్స్.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: ఇఫ్ ది బ్రెయిన్ ఇస్ స్టఫ్డ్ విత్ సో మచ్ మ్యాటర్
0: తలబుర్రది ఖాళీ కాకుండా సికుతం నింపనగునా.
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకని మనం ఎందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంత దూరం చేసుకోవాలి.
1: Therefore, you have to remove negative thoughts from our heads.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other, we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏ నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. worldly esteem and
0: కాని ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటివి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adi ye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: ధనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you
1: have. పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue.
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: This character has got two aspects. One is individual character, the other is national character.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: When you are devoid of individual character, how do you expect to possess national character?
1: కనుకనే ఈ సామాజిక గుణమునే మనం సంపాదించగలిగినప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: When we don't acquire social values, how do you expect
1: national character? చరిత్రము.
0: That national character is history.
1: అది చరిత్ర. రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: history.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Because his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetundi story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatundi yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమయం ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులు లేరు. దర్ మెనీ రిచ్ పీపుల్.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్.
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: ఈజ్ ఓన్లీ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamul yokka roopanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalukune ee satyanni manam ee reetiga sadhinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you purchase.
1: ఎవరైనా మీకు ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: నీ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by effort.
1: నిత్య జీవితంలో మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: పారాయణ చేస్తున్నారు.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad Gita.
1: భాగవత రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad Gita.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is use?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు,
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేటింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది ఇది? ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడాను ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Art is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుకని హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: సో డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ అనేటువంటిది నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: That creation should originate out of your heart.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతూ వస్తుంది.
0: There may be number of doubts, but yet you should face them, resist them, and go ahead. Why?
1: అది ఏ సత్య స్మృతి.
0: That is the truth within.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్ర ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించకుండా పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటికి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity. We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: ఎన్ని మనం హృదయంలో నింపుకుంటున్నాము?
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kani vadalavalasindi prakrutamaintivi kani divyamaintivi kadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokam lopala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the
1: world. ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుండదు దానికి.
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి.
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: Will power, that's called free will.
1: Free will అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: Spiritual heart అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడు లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మయేవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజము.
0: దట్ ఇస్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యు ఫైండ్ భోగా ద ప్లేజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంటారు.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్. కరుణే
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది ఏ రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూచారా రామాయణం కామము,
0: the desire రామాయణం,
1: భాగవతము క్రోధము,
0: భాగవత యాంగర్,
1: ఇంద భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
2: దీస్ ఆర్ ది ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
2: దెర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
2: దెర్ఫోర్ ది త్రీ టెక్స్ speak of one character.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
2: All these three evils are present in every person today. కామము,
1: క్రోధము, లోభము.
2: One is a desire, anger and greed.
1: The
2: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore
1: you
2: have to kill these evil qualities, the desire, anger and greed. మనం దూరం
1: గావించుకుందుమో ఆనాడే మన యొక్క జీవితము బతికినట్టు అవుతుంది.
2: దట్ డే విన్ వీ డిస్పెన్స్ విత్ దీస్ క్వాలిటీ, అప్పుడే మనకి
1: ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: మనకి కీర్తి ప్రతిష్టలు ఏమీ లేదు, అపకీర్తి.
2: Or else we'll be put to
1: disrepute.
2: And we lose all our respect. We'll be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of the worms there. But outwards we shine. We pretend
1: as we
2: act. It is all cinema action.
1: మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
2: ది బ్లిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
2: దట్ ఓన్లీ గివ్ సాటిస్ఫాక్షన్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
2: దట్ ఇస్ ది ట్రూ బ్లిస్.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
2: దట్ ఇస్ ది ట్రూ ప్రాపర్టీ.
1: పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
2: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హాస్ మచ్ డిజైర్ హీ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
2: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
2: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్.
2: హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్.
1: ఆ తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతిపరుడు.
2: ద వన్ విత్ సాటిస్ఫాక్షన్ విల్ లివ్ ఇన్ పీస్.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
2: హూ హాస్ గట్ దట్ సాటిస్ఫాక్షన్?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
2: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
2: దేర్ ఇస్ తృష్ణ, ది డిజైర్, నాట్ కంటెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
2: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ కృష్ణను మనం అవసరించదండి. కృష్ణను మనం అనుసరించకండి.
2: వీ షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
2: ఫాలో, డోంట్ ఫాలో కృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యం అవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
2: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
2: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
2: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
2: వాట్ ఈస్ ద
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
2: రామాయణ సేస్ దట్ యూ షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
2: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్?
1: రాములు సత్య స్వరూపుడు.
2: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మనం అంతా సత్యమే.
2: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
2: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఏ రిచువల్ వన్స్ అండ్ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
2: వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
2: అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ ట్రూత్.
1: కానీ మనం ఆచరించడం లేదు.
2: బట్ వీఆర్ నాట్ డూయింగ్.
1: నోరు ఎత్తితే అసత్యం.
2: ద మూన్ ఓపెన్ అవర్ మౌత్.
1: ఏం చెప్పినా అసత్యమే.
2: వాట్ ఎవర్ దట్ సెడ్ లైన్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
2: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, సత్యమే మీ వెంటంతా
1: ఇంత ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
2: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమన్నీ సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
2: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ టు సత్య.
1: కష్టములకు గురి అయ్యాడు.
2: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
2: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: హిస్ కుటుంబం అమ్ముకున్నాడు.
2: హి సోల్డ్
1: రాజ్యాన్ని చెదించాడు.
2: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
2: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంక లేదు, కుంక లేదు.
2: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
2: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
2: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
2: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
2: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
2: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడుకు నువ్వు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
2: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
2: యువర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
1: నీవు అసత్యానికి పుట్టలేదు.
2: యువర్ నాట్ బాన్
1: సత్యానికి పుట్టావు.
2: యువర్ బాన్ టు హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
2: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
2: All the bubbles you find that they are out of water.
1: మానవుడు కూడాను సత్య సత్య సత్యజిత్ ఆనందమైనటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
2: Therefore everyone originated of that mighty ocean of సచ్చిదానంద.
1: అందరూ కూడాను సత్య స్వరూపులే.
2: All are the very forms of this being awareness and bliss.
1: ప్రతి ఒక్కరూ.
2: We have to recognize the truth.
1: నేను దేహమును మానవ దేహమునే కాని
2: it is just a human body.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
2: But I am the very form of that being awareness and bliss.
1: ఈ భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటుంది.
2: When once we have that strong feeling, we'll be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
2: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
2: It should be heartful.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
2: And the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
2: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
2: Mind is bound.
1: బుద్ధులు చలిపించేస్తున్నాయి.
2: And they go, they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
2: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
2: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
2: I don't move.
1: జారేవాడిని కాదు.
2: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
2: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
2: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
2: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
2: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యూ విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా ఫెయిత్ లేదు.
2: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
2: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్
2: దేర్ఫోర్ ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఇది రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: ఫియర్లెస్. బీ ఫియర్లెస్.
2: బీ ఫియర్లెస్.
1: దేనికి నువ్వు భయపడవద్దు.
2: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
2: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యు.
1: సత్యము దేనికి భయపడదు.
2: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
2: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
2: యు కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
2: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
2: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
2: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము ఒకటి నిశ్వాసము.
2: One is in inhalation, other is
1: exhalation. ఈ రెండు లేకపోతే ఇంకా జీవం ఏ విధంగా ఉంటుంది?
2: How can you live without these two?
1: కనుకనే సో సత్యం హం ప్రేమ.
2: So is truth. హం is righteous love. Love, love.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటిని ఉన్నప్పుడే మన జీవితము.
2: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దీస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
2: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ద ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
2: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజ్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైన యొక్క వాతావరణం కనుకని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
2: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగి వస్తే అతన్ని కూడా అసత్యం మాడిపించేస్తారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం కమిటెడ్ ప్రభావంగా ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
2: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఎ వాక్. బయటికి వస్తానే అసత్యం అయిపోతుంది.
2: ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
2: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
2: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
2: డజన్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. సత్యాన్ని
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ లవ్
1: ధర్మ దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
2: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతనే ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
2: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
2: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్స్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్స్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్. ఓన్లీ
1: ఎనీ వద్దు నడుచుకుని పోతామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదట దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కానీ కేవలం నీ బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ సో హస్ టు బి టు హస్ టు యాక్ట్ యాజ్ ఎ థ్రోన్ ఇన్ విచ్ గాడ్ షుడ్ బి సీటెడ్.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvalane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtheyanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students,
1: meer elanti paristhithile indani kudanu satyanni palakandi.
0: Under any circumstances
1: prarambhamlo konjam kashtanga untadi.
0: It may be difficult in the beginning.
1: Nenu cheptunnanu satyam palakatame sulabhamu.
0: It is easy to speak truth.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: It's not at all difficult.
1: ఈ అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: చాలా యోచన చేయాలి.
0: You have to think a lot.
1: అసత్యానికి ఎంత శ్రమ ఉంటుండాలి.
0: And you have to exert to speak.
1: ఎందుకంటే శ్రమపడి అసత్యంలో పాల్గొంటున్నావు.
0: Why should you suffer and utter lies?
1: సులభంగా నీవు సత్యంలో పాల్గొను.
0: And you can speak truth in a very easy way.
1: ఈ పూ యొక్క రేఖనైనా కూడా నలపవచ్చు సులభంగా.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovatam anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy is to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evalaina adiginappudu kshanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante ememo plan veyali.
0: To tell somebody's name we have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipinchetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeti kankananiki inga addam enduku? Munjeti kankanan chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochunu.
0: You can see your own bangle.
1: Aithe ni kanubrushtu matram nenu chuttaniki veelu kaadu. Nee kannullu kuda nuvu chudalevu.
0: However, you cannot see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐస్ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చాయి.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపును తీసుకునేటువంటి గదికి ఈళ
0: That what you inhale on one side is
1: pingala.
0: The other one is pingala.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: The center of the forehead is sushumna.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: That's what Meera said.

0: హేమన్. ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానం అయినటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పానీ శీతల హోత శరీర చెల్లో రే మన్ మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చును. గంగా జమునా తీర్ ఇదే మనకు సులభమైన మార్గం.
1: భూమధ్యరేఖలో
0: నీ యొక్క దృష్టి నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: Ekki thoughts kuda nu raavadaniki avakasam undadu.
1: Then there is no scope for any such other thoughts.
0: Idiye adda sini sharira netram an pettaru.
1: This is what's called the third eye.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యు కెనాట్ డిసెక్ట్.
0: రక్తమే వస్తుంది.
1: You find only blood coming out of
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of faith.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God a three-eyed?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలిగాడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is త్రినేత్ర, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ద ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ద ఫ్యూచర్.
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటుంది.
1: గాడ్ ఇస్ త్రీ ఐస్.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిదే భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది, దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్
0: కల్చర్ అంటే ఏమిటి, సంస్కృతి సంస్కృతి సంస్కృతి సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్గా కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్స్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్ ది
0: దివ్యత్వము. అదే మన పవిత్రము.
1: దట్ ఈస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసు కో

Allah.